శ్రోతలకు శుభోదయం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 1వ రోజు. మన భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని మీ ముందుకు తీసుకొచ్చే క్షేత్రదర్శిని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే డాక్టర్ దీపా నిదానకవి. సౌరాశ్రీ సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమల్లేశ్వరం పర్ల్యాం వైద్యనాథం చ ధానిక్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావని ద్వాదశ జ్యోతిర్లింగాలను ఉదయం సాయంత్రం స్మరిస్తూ పఠించినట్లయితే మనిషి చేసిన 7 జన్మల పాపాలు కూడా నశించిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలను కీర్తిస్తూ ఆదిశంకరాచార్యుల వారు రచించిన ప్రసిద్ధ శ్లోకమే ఈ సౌరాష్ట్రీ సోమనాథంచ. మరి ఇవాల్టి మన క్షేత్ర దర్శిని కార్యక్రమంలో మనం దర్శించుకోబోయే పవిత్ర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక పుణ్యక్షేత్రం. నల్లమల అరణ్యాల నడుమ కృష్ణానది ఒడ్డున వెలిసిన ఈ దివ్యక్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో కూడా ఒకటిగా విశిష్ట స్థానం పొందింది. ఆ క్షేత్రం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. స్టే విత్ మీ.

నిజంగా కదా, భగవంతుడిని మనం ఏది అడుగుతాం చెప్పండి, మనం ఏం అడగకుండానే వరాలు ఇచ్చేస్తాడు ఆ శ్రీశైల మల్లికార్జునుడు. ఎస్, ఇవాళ మనము క్షేత్రదర్శన్లో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో కూడా ఒకటిగా విశిష్ట స్థానాన్ని పొందిన శ్రీశైల మల్లికార్జున ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామి భక్తులకు అనుగ్రహం ప్రసాదిస్తారు. ఈ ఆలయానికి చేరుకున్న వెంటనే గంటల నాదం, వేద మంత్రాల ఘోష, భక్తుల భజనలు మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ఓం నమశివాయ అనే నామస్మరణతో చేసే ప్రతి అడుగు భక్తిలో ముంచెత్తుతుంది. దేవాలయం కేవలం రాతిగోడల సమాహారం కాదు, మనసుకు ప్రశాంతతను అందించింది.

శ్రీశైల మహాపుణ్యక్షేత్రం. దాని చరిత్ర విషయానికి వచ్చినట్లయితే, ఇక్ష్వాకులు, రెడ్డిరాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర రాజుల వంటి ఎందరో రాజులు సేవలు చేసిన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జునుని పవిత్ర ధామం శ్రీశైలం. చెంచురామయ్యగా కూడా ఈయన పిలువబడుతున్నాడు. శ్రీశైల దేవస్థానానికి రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోటలాంటి పటిష్టమైన కట్టడాన్ని నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారాలు, సుదూరానికి సైతం కానొచ్చేలా బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలని నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది.

ಆನತಿನಿಯರ ಹರ ಸನ್ನಿಧಿ ಚೇರಗ ಸಮ್ಮತಿನಿಯರ ದೊರ ಸೂಪರ್ ಸಾಂಗ್ ಕದ. ಎಸ್, శ్రీశైల మల్లికార్జున ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం క్షేత్రదర్శిని కార్యక్రమంలో. ఇక ఆ పుణ్యక్షేత్రం యొక్క స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే, పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడట. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడట. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని చెప్తుంది. ఆ తర్వాత దేవతల పథకం ప్రకారం దేవతల గురువైన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యాన్ని వ్యక్తపరచగా, బృహస్పతి అందుకు సమాధానంగా, ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజిస్తున్నామని, కాబట్టి నీ రాకతో వింత ఏమీ లేదని చెప్తూ ఉంటాడనమాట. సో అందుకు అరుణాసురుడు, దేవతలు పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్ర జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర అంటే తుమ్మెద రూపాన్ని ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుణ్ణి అతని సైన్యాన్ని కూడా సంహరిస్తాయి. ఇంకా చాలా స్థల పురాణాలు ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ಮನು ಜನರಂಜನೆ.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
2: 641 స్టూడియో క్లాక్ కలిఫలి షోస్ మనం మాట్లాడుకుంటున్నాం. క్షేత్రదర్శిలో భాగంగా శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ ఆలయం గురించి, ఇక స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే, కృతయుగంలో పుత్రార్థి అయి ఘోర తపస్సును ఆచరించిన శిలాద మహర్షికి పరమేశ్వరానుగ్రహమున ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరే నందికేశ్వర. ఇంకొక కుమారుని పేరు పర్వతుడు. సో వీళ్ళిద్దరూ ఆయన ఘోర తపస్సు చేస్తే జన్మించారన్నమాట. ఇక ఈ ఇద్దరు అబ్బాయిలు కూడా తమ తీవ్ర తపోగ్ని జ్వాలలచే త్రిలోకంబులను గడగడలాడించి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నారు. వీళ్ళు నందీశ్వరుడు ప్రమద గణాధిపత్యానికి, ఈశ్వర వాహనత్వానికి వరాలుగా తీసుకున్నాడన్నమాట. పర్వతుడు, ఆయన పర్వతాకారములో వచ్చేసి తన శిఖరం పైన పరమేశ్వరుణ్ణి త్రిషట్కోతి దేవతలతో, ప్రమదులతో, సర్వతీర్థక్షేత్రమైన రాజాలతో స్వయంభూలింగ రూపంలో పార్వతీ సమేతుడై అక్కడ ఉండాలని, తన శిఖర దర్శనం మాత్రమే జనులు చూస్తే వాళ్ళకి ముక్తి ప్రసాదించాలని ఆయన వేడుకోవడం జరిగింది. ఎప్పుడైతే తను అలా వేడుకున్నాడో అప్పటి నుంచి శ్రీశైలము మహాన్వితమై ప్రఖ్యాతిగాంచిందన్నమాట. అక్కడికి వచ్చి భక్తులు ఎవరైనా సరే ఫస్ట్ శిఖర దర్శనాన్ని చేసుకొని తర్వాత వాళ్ళకి ముక్తి నొసుకుతుందట ఈ శిఖర దర్శనాన్ని చేసుకుంటే. ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్తారు అని చెప్తున్నారన్నమాట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

శ్రీశైల మహాపుణ్యక్షేత్రం చుట్టుపక్కల దాదాపు 500 వరకు శివలింగాలు ఉంటాయట. పరిసర ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు, మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు చాలా ఉన్నాయి. చూపులకు కానరానంత విస్తరించుకున్న శ్రీశైల క్షేత్రంలో దర్శనీయ ప్రదేశాలను ముఖ్యంగా 3 భాగాలుగా చూడొచ్చు. 1 శ్రీశైల దేవాలయ ప్రాంతం, 2 మండపాలు, పంచమఠాల ప్రాంతాలు, అడవిలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు. ఇలా శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని మనం చూడొచ్చు. శ్రీశైల దేవాలయ ప్రాంతంలో దేవాలయ గోపురం, శ్రీశైల దేవస్థాన ప్రధాన ముఖద్వారం, బంగారు పూత పూయటానికి ముందు గర్భాలయ విమానం, బంగారు పూత పూసిన తర్వాత గర్భాలయపు విమాన గోపురం, ఇవన్నింటిని కూడా మనం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట. తర్వాత దేవాలయ ప్రధాన ముఖద్వార గర్భాలయ వెనుక ద్వారం, భ్రమరాంబమాత ఆలయం, అలాగే భ్రమరాంబికామాత శివాజీకి ఖడ్గం బహుకరిస్తున్నట్టు ఉన్న శిల్పాన్ని, గంట మంటాన్ని, ఇవన్నింటినీ మనం అక్కడ చూడొచ్చు అన్నమాట. సో శ్రీశైల భ్రమరాంబ ఆలయానికి వెళ్ళి అక్కడ దేవాలయ ప్రాంగణంలో మనము ప్రశాంతంగా మన టైంని స్పెండ్ చేసుకోవచ్చు అన్నమాట. దేవాలయం అంటే అది కేవలం రాతిగోడల సమాహారం కాదు, మన మనసుకు ప్రశాంతతను అందించే దివ్య నిలయం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్షేత్ర దర్శిని. టుడే మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

ఉదయం సూపర్ అయితే రోజు సూపర్ గా ఉంటుంది కదా. గుడ్ మార్నింగ్ ఛాంపియన్స్. అలారం మోగిందా? స్నూజ్ బటన్ నొక్కేశారా? లేదా ఇంకో 5 నిమిషాలు అంటూ దుప్పటితో ఒప్పందం చేసుకున్నారా? మనం ఇవాళ హెల్దీ మార్నింగ్లో చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నీ మాట్లాడుకుందాం. అండ్ అసలు హెల్దీగా ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ యువర్ జాక్ డాక్టర్ దీపాని దానక విన్నింగ్ యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్. బ్రేక్ఫాస్ట్ అనగానే అబ్బా బ్రేక్ఫాస్ట్ తినాలా అనే వాళ్ళు కొంతమంది అయితే, అబ్బో బ్రేక్ఫాస్ట్ బాగా తినాలనే వాళ్ళు కొంతమంది, బ్రేక్ఫాస్ట్ని గబగబా తినేద్దాం అనుకునే వాళ్ళు మరికొంతమంది. బ్రేక్ఫాస్ట్ అంటే అది కేవలం కడుపు నిండే భోజనం అండి కాదు, రోజంతా మనల్ని నడిపించే ఇంధనం. ఒక్కసారి ఊహించండి, పెట్రోల్ లేకుండా బైక్ స్టార్ట్ అవుతుందా? ఛార్జ్ లేకుండా ఫోన్ రోజంతా పనిచేస్తుందా? అలాగే బ్రేక్ఫాస్ట్ లేకుండా కూడా మన శరీరం, మన మెదడు కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి. అందుకే ఉదయాన్నే ఒక రంగుల ప్లేట్ని సిద్ధం చేసేసుకుందాం, హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ని తినేద్దాం. హెల్దీ మార్నింగ్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Mano Jenner and Jenny.
1: యస్ ఫ్రెండ్స్, మనందరం కూడా కలర్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అయిపోయాం కదా. సో మరి మన కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్లో రంగురంగుల ప్లేట్ని సిద్ధం చేసుకున్నాం కదా. దాంట్లో ఏముంటే బాగుంటుంది? పచ్చగా ఆకుకూరలు లేదా కూరగాయలు ఉండాలి. పసుపచ్చగా అరటిపండు లేదా మామిడి ముక్కలు ఉంటే బాగుంటుంది. మరి ప్రోటీన్ కోసం గుడ్లు లేదా పెసరట్టు, ఒక గ్లాస్ పాలు లేదా పెరుగు, కొన్ని వేరుశనగలు లేదా డ్రై ఫ్రూట్స్, ఇలా అన్నీ కలిస్తే మన ప్లేట్ చాలా హ్యాపీగా ఉంటుంది, మన బాడీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైట్ చేస్తున్నాను అని అనుకునే వాళ్ళు మధ్యాహ్నానికి రెండు ప్లేట్ల భోజనాన్ని లాగిచ్చి డైట్కి సెలవు అనేస్తారు కదా. ఎంతైనా ఈ చిన్ని పొట్టు కోసమే కదా మనం అన్నీ చేసేది. మాట్లాడుకుందాం హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: తనకధీన్

చేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్ కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.
3: వెల్కమ్ బ్యాక్. హెల్దీ మార్నింగ్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9727. స్టూడియో క్లాక్ కిలఫిలి షోస్. వెల్, ఫిట్నెస్ అనగానే అందరికీ చాలా ఇష్టమైన పదం అది. ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కానీ సాత్విక ఆహారం తింటూ, సమతుల ఆహారాన్ని తింటూ ఫిట్నెస్ ఫ్రీక్స్గా మారిపోతూ ఉన్నారు కదా. సో మనం కూడా కొంచెం ట్రై చేస్తే పోలా, 15 మినిట్స్, ఒక 15 నిమిషాలు కాస్త వేగంగా నడుద్దాం, రోజు కంటే కాస్త వేగంగా నడుద్దాం. లిఫ్ట్కి బదులుగా మెట్లెక్కేద్దాం. ప్రతి గంటకోసారి మనం కూర్చున్న ప్లేస్ నుంచి లేచి అలా అలా ఒక 2 నిమిషాలు కదులుదాం. నీళ్లు తాగడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. డైట్ అంటే ఆకలితో ఉండడం కాదు, తెలివిగా మనం తినడం అనమాట. ఒక్క మాట గుర్తుంచుకోండి, ఖరీదైన సప్లిమెంట్స్ కంటే కూడా మన ఇంట్లో చేసిన ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు, పళ్ళు, పాలు, మొలకలు, పప్పులు ఇవన్నీ మనకు చాలా మేలు చేస్తుంటాయి అన్నమాట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. హెల్దీ మార్నింగ్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో.

101.97 40 స్టూడియో క్లాక్ కలిఫిలి షోస్. వెల్, జనరల్గా మనం ఫిట్నెస్ కోసం బాగా టైంని కేటాయిస్తూ ఉంటాం కదా. కాకపోతే ఎంత టైంని కేటాయించినా కానీ మనం తినే ఆహారంలో క్వాలిటీ లేకపోతే, లేదా మనం జీవించే జీవన విధానంలో క్వాలిటీ లేకపోతే మాత్రం ఎంత ఫిట్నెస్ ఫ్రీక్స్ అయినా కానీ అది ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉంటుంది వాళ్ళ లైఫ్. సో ఐ ఆల్వేస్ సే సార్, మనం ఎప్పుడైతే మన కోసం మనం ఆలోచించుకోగలుగుతాము, అంటే మన ఆరోగ్యం కోసం మనం అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ని కేటాయించగలిగితే భవిష్యత్తులో హాస్పిటల్లో మనం గడపాల్సిన కొన్ని గంటల్ని మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. అంటే అసలు మనం హాస్పిటల్కే వెళ్ళము అని కాదు, అట్లీస్ట్ ఇప్పటి నుంచి మనం సాత్విక ఆహారం తినడం, కొంచెం మనం ఉన్న నడవడికను కనుక మార్చుకోగలిగితే అట్లీస్ట్ భవిష్యత్తులో మనం హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. మంచి అల్పాహారాన్ని తిందాం, కాసేపు నడుద్దాం, ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్తో ఉందాం, చిరునవ్వుతో మన రోజుని ప్రారంభిద్దాం. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

జనరల్గా మనం బాగా నవ్వితే చాలా బాగుంటుంది. నవ్వడం వల్ల మనలో ఉన్న నర్వ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయిపోతుందన్నమాట. సో మితంగా తింటే ఆయుష్ పెరుగుతుంది, హితంగా మాట్లాడితే బంధాలు పెరుగుతాయి. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనసుకు ప్రశాంతత కూడా అంతే అవసరం. అనవసరమైన విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి హ్యాపీగా మన కోసం మనం బతికితే చాలా బాగుంటుంది. అస్సలు మనతో నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో మనం మాట్లాడడం చాలా బెటర్. అండ్ ఒకవేళ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు మనకు ఎదురైనా కూడా వాళ్ళలో నుంచి కూడా మనం ఏదో ఒక పాజిటివ్ని మాత్రమే తీసుకుందాం. మంచి అల్పాహారాన్ని తిందాం, కాస్త నడుద్దాం, చిరునవ్వుతో మన రోజుని ప్రారంభిస్తాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ హెల్దీ మార్నింగ్స్ టుడే. ఆరోగ్యంగా ఉండండి, ఉత్సాహంగా జీవించండి, ప్రతి ఉదయాన్ని మీ విజయానికి తొలి అడుగ్గా మార్చుకోండి. స్టే విత్ మీ, మాట్లాడుకుందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. నిన్న నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ బరిలో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త స్పోర్ట్స్ యూనివర్సిటీని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా బౌద్ధ క్షేత్రాలైన ఫణిగిరి గాజుల బండలో సంరక్షణ పునరుద్ధరణ పనులను మంత్రి ప్రారంభిస్తారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో కేసులు లేని ఉద్యమకారులు కళాకారులు రచయితలను గుర్తించడంలో కొన్ని సమస్యలున్నాయని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు ఎం కోదండరాం తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు ఇతర హామీల అమలులో విఫలమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్ రామచందర్రావు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. తన కోసం మరొకరితో రాజీనామా చేయించి తెలంగాణలో రాజ్యసభ సీటు తీసుకోలేదన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

Welcome back. Good morning once again, all the listeners. You are tuned to Akashwani, Hyderabad FM Rainbow 101.9, 8 over 4, colorfully studio clock shows. Traffic lo haran vinpinchina, chai kappalo aviri egisina. సాయంత్రం బిర్యానీ వాసన వచ్చినా గుర్తొచ్చేది ఒకటే, మన హైదరాబాద్. హాయ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్, జోష్ఫుల్ సిటీ. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్. మీ మొబైల్ స్క్రీన్ టైమ్ని 30 మినిట్స్ తగ్గించి ఆ సమయాన్ని నిజంగా మీకు ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయిన విషయానికి ఇవ్వండి. సో హైదరాబాద్ కా హార్ట్ బీట్ వైబ్.

0: సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తగ్గ తగ్గ తగ్గ తిన్నది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

మన జనరంజన్. వెల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ హైదరాబాద్, హైదరాబాద్ గా హార్ట్ బీట్. వెల్, జనరల్గా మనం మన నిజ జీవితంలో మన లైఫ్కి కొంచెం టైంని కేటాయించి పక్క వాళ్ళతో చాలా అరుదుగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు. కాకపోతే మనము నిజంగా ఒక ఇరానీ ఛాయ్ తాగుతూ మన పక్కనున్న వ్యక్తితో రెండు మంచి మాటలు మాట్లాడినప్పుడు మన మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు అసలు ఎలా గడిచింది అని మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరం ఒక చోట కూర్చొని మాట్లాడితే ఎంత బాగుంటుందో కదా. స్టేటస్లు మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి జస్ట్ మన ఫోన్లో మాత్రమే ఉంటాయి, కానీ జ్ఞాపకాలు మనుషులతో ఏర్పడుతుంటాయి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా

वेलकम बैक टू हैदराबाद का हार्ट बीट वाइब्रेंट हैदराबाद. यू आर ट्यून टू आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9. वाइब्रेंट हैदराबाद लो सायंत्रम नगरंलो पलु प्रांतालो म्यूजिक नाइट्स कम्युनिटी इवेंट्स फॉर स्पोर्ट्स షాపింగ్ హబ్లు సందడిగా ఉండబోతున్నాయి. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. కానీ ఒక చిన్ని రూల్ మాత్రం మర్చిపోకండి, రెడ్ సిగ్నల్ అంటే బ్రేక్ పడాలి. డ్రైవింగ్ చేసేప్పుడు మొబైల్కు బ్రేక్ ఉండాలి, రోడ్డుపైన మన కోపానికి బ్రేక్ ఉండాలి కదా. సో హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్ హైదరాబాద్ కి హార్ట్ బీట్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు 8:40 స్టూడియో క్లాక్ కలిఫిలి షోస్. ఇప్పుడు అందరూ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించండి, వాటర్ బాటిల్ని వెంట పెట్టుకోండి, చెత్తను చెత్త బుట్టలోనే వేయండి, మీ ఆనందంతో పాటు నగర పరిశుభ్రతను కూడా కాపాడండి. హైదరాబాద్ని చూడటమే కాదండి, ప్రతిరోజు కొత్తగా అనుభవించాలి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

హైదరాబాద్ కా హార్ట్ బీట్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్ట్ అండ్ క్రియేటివ్ లవర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లు, హ్యాండ్ క్రాఫ్ట్ మేళా స్టాల్స్, ఫోటోగ్రఫీ ప్రదర్శనలు సందర్శకులను బాగా ఆకర్షిస్తున్నాయి. కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి చిన్న చిన్న వర్క్షాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, స్పాట్ వర్క్షాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. So you can grab this opportunity. Maatladukundam, stay with me.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒకతాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. 2 రోజుల పాటు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశమవుతారు. క్యాన్సర్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చే ఆసుపత్రి బసవ తారకమని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవాల సందర్భంగా ఆదివారం సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా అప్గ్రేడ్ చేసి ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

చార్మినార్ ఛాయ్లోని చరిత్ర, హైటెక్ సిటీలోని భవిష్యత్తు, ఇరానీ ఛాయ్ ఆతిథ్యం, బిర్యానీలో రుచి, ఇవన్నీ కలగలిస్తేనే మన హైదరాబాద్. ఈరోజు నగరంలో వీకెండ్ తర్వాత కూడా ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. కుటుంబాలతో బయటకు వెళ్ళే వారికి, ఫుడ్ లవర్స్కి, మ్యూజిక్ ఫ్యాన్స్కి, షాపింగ్ ప్రియులకి ఎన్నో ఎన్నో అవకాశాలు అక్కడ ఎదురు చూస్తున్నాయి. వాటన్నిటి గురించి మనం మాట్లాడేసుకుందాం. హైదరాబాద్కి హార్ట్ బీట్ వైబ్రెంట్ హైదరాబాద్లో దిస్ ఇస్ యువర్ జాక్ డాక్టర్ దీపా నిదాన కవి. స్టే విత్ మీ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సంగీత ప్రియులు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి, బికాస్ నగరం అంతటా కూడా మ్యూజిక్ పర్ఫార్మెన్స్లు, యువ కళాకారుల బ్యాండ్ షోలు, గజల్స్, మెలోడీ ఈవినింగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరించబోతున్నాయి. బేసిక్ హాట్స్పాట్ ప్లేసెస్ అన్నిట్లలో ఈ యువ కళాకారుల బ్యాండ్ షోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఈవినింగ్ స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఈ మధ్య కాలంలో మీరు ఏ మ్యాక్సిమం హోటల్స్లలో ఇలా లైవ్ బ్యాండ్ షోస్ అనేవి జనాలను అందరినీ అలరిస్తున్నాయి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్, హైదరాబాద్ కా హార్ట్ బీట్, ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

హైదరాబాద్ అంటే వాట్ నాట్ అండి. ఫుడ్ ప్రియులందరికీ కూడా చాలా మంచి ప్లేస్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. బికాజ్ సిటీ అంతా కూడా సాయంత్రం ఫుడ్ స్ట్రీట్లు సందడిగా మారనున్నాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ నుంచి మొదలుకొని సాయంత్రం రాత్రి మిడ్ నైట్ వరకు కూడా మన హైదరాబాద్లో చాలా చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అండ్ హైదరాబాద్కా స్పెషల్ హలీం అండ్ ఇరానీ చాయ్ కబాబ్స్, అలాగే స్ట్రీట్ స్నాక్స్తో ఇలా కొత్త కొత్త ఫ్యూజన్ వంటకాలు కూడా మనం రుచి చూడొచ్చు అనమాట. అండ్ హైదరాబాద్ అనగానే మనందరికీ బాగా గుర్తొచ్చేది బిర్యానీ, హైదరాబాద్ కా దమ్కా బిర్యానీ అండ్ దమ్కా ముర్గి, ఇలా ఎన్నో అండ్ వెజిటేరియన్ ఐటమ్స్ వాట్ నాట్ అండి. మనం ఇంతకు ముందు అయితే ఓన్లీ ఈ తెలంగాణకు సంబంధించిన వంటకాలను మాత్రమే రుచి చూపించేవాళ్ళం. అండ్ హైదరాబాద్ నిజాంకా స్టైల్ ఆఫ్ ఫుడ్ని అందరికీ రుచి చూపించేవాళ్ళు అన్ని హోటల్స్లో ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, అలాగే గుజరాత్, పంజాబ్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ మనం చూడాలనుకుంటున్న రుచులన్నింటినీ కూడా మన ముందు ఉంచేస్తున్నాయి హైదరాబాద్ స్ట్రీట్ కార్నర్స్ అనమాట. మాట్లాడేసుకుందాం. అండ్ ఫుడ్ లవర్స్ అందరు కూడా రెడీ అయిపోండి. ఈవినింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అంతా కూడా మనకి కావాల్సినంత ఫుడ్ ఇస్ దేర్ ఎట్ హైదరాబాద్. స్టే ట్యూన్డ్.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

వెల్ ఫ్రెండ్స్, హైదరాబాద్ కా హార్ట్ బీట్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. సో ట్రాఫిక్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి, బికాజ్ మనకు ట్రాఫిక్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు మనం మొబైల్ ఫోన్ని యూజ్ చేయకూడదు. వైల్ యు ఆర్ డ్రైవింగ్ టూ వీలర్ ఖచ్చితంగా మీరు మొబైల్ని అవాయిడ్ చేయండి, హెల్మెట్ని మాత్రం పెట్టుకోండి. అండ్ మీరు ఫోర్ వీలర్లో వస్తే మాత్రం హాయిగా ఆకాశవాణి వింటూ డ్రైవ్ చేయండి, అండ్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ డ్రైవింగ్ పైనే ఉండాలి. అస్సలు మొబైల్ ఫోన్స్ యూస్ చేయకండి. రోడ్డు పైన అలా అలా ఎవరైనా అడ్డంగా వచ్చినా కానీ మీ కోపానికి కాస్త బ్రేక్ వేయండి, బికాజ్ ఒక మంచి స్మైల్తో డేని స్టార్ట్ చేస్తే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాత్.
1: వెల్, వీకెండ్ పార్టీస్ అంటే అందరూ రెడీ అయిపోతారు, కానీ జనరల్గా వీకెండ్లో వెళ్తే చాలా రష్గా ఉంటుందని నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా డే టైమ్లలో లేకపోతే వీక్ డేస్లో వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. అలా ఫ్యామిలీ టైంని స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి నగరంలో పలు పార్కులు, అలాగే లేక్స్, ఉదయం వాకింగ్లు, యోగా సెషన్లు, అలాగే చిన్నపిల్లలకి ఆటలు,

కార్నర్స్ అన్ని కూడా సందడి చేస్తున్నాయి. సో ఈ మధ్య కాలంలో ఇంకా పార్క్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి, థీమ్ బేస్డ్ పార్క్స్ అన్నీ వస్తున్నాయి, కాబట్టి పిల్లలు నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంటారు. అండ్ దిస్ ఇస్ ద షో కాల్స్ హైదరాబాద్ కా హార్ట్ బీట్, వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు, స్టే విత్ మీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రభావానికి సముద్ర శక్తి కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోల్కతాలో స్వదేశీ యుద్ద నౌకలు దునగిరి, సంశోధక్, అగ్రేలను జాతికి అంకితం చేసిన ఆయన రక్షణ రంగంలో కొనుగోలు

దారుగా కాకుండా స్వావలంబనతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సముద్ర సామర్థ్యమే దేశాభివృద్ధి, భద్రత, శ్రేయస్సుకు బలమని స్పష్టం చేశారు. 12వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, గుర్తించిన అంశాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ఫలితాల విడుదలను సిబిఎస్ఈ ప్రారంభించింది. ఇప్పటి వరకు అందిన మొత్తం దరఖాస్తుల్లో 87% కంటే ఎక్కువ ఫలితాలను విడుదల చేశారు. మిగిలిన దరఖాస్తుల ఫలితాలు కూడా త్వరలో విడతల వారీగా ప్రకటించనున్నట్టు తెలిపింది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో తప్పులు చేసిన వారికి రైల్వే రక్షణ దళం భారీ జరిమానాలు విధించేలా చట్టాలను సవరించారు. జనవిశ్వాస్ పేరిట రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరచడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్రం 1989 రైల్వే చట్టంలో మార్పులు చేసింది. రాష్ట్రంలో మొత్తం పనిచేస్తున్న కార్మికుల్లో వ్యవసాయేతర రంగాల్లోనే దాదాపు 90.44% మంది ఉన్నట్టు కేంద్ర గణాంక శాఖ 6వ ఎకనామిక్ సెన్సెస్ గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే తాము వెళ్లి బీజేపీ గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అడుగుతామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై మహేష్ కుమార్ గౌడ్ ఈ విధంగా స్పందించారు. ముందు తాము మోదీని కలిసేందుకు సమయం ఇప్పిస్తే ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే విషయం మాట్లాడుకుందామన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 6,303 మంది సైబర్ మోసం బాధితులకు 45 కోట్ల రూపాయలకు పైగా రీఫండ్ చేసినట్టు తెలంగాణ పోలీసులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్లో 2,232 మందికి చెందిన సుమారు 22 కోట్ల రూపాయలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 77 మందికి 6,83,00,000 రూపాయలు రికవరీ చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్తో సహా 9 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల వడగాల్పులు వీచే అవకాశాలున్నట్టు పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఏఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అబ్బబ్బా, టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోయింది, అసలు ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందని తెలియనే తెలియలేదు. ఇవాళ మనము ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం, నగర విశేషాలు తెలుసుకున్నాం, ఆధ్యాత్మిక సందేశాలతో

0: మనసుని ప్రశాంతంగా ఉంచుకున్నాం.
1: అదే కదా దీపాక్క, మీ షో వింటుంటే కాఫీ కంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. కానీ నాకు ఒక డౌట్, ఈ రోజుల్లో సోషల్ మీడియా, యూట్యూబ్, వందల యాప్లున్నా ఇంకా ఎందరో లిసనర్స్ ఆకాశవాణినే ఎందుకు ఇష్టపడుతున్నారు?
0: గుడ్ క్వశ్చన్ నిధి. ఎందుకంటే ఆకాశవాణి కేవలం వినోదం అందించే వేదిక మాత్రమే కాదు, ఇది నమ్మకమైన సమాచారం, భారతీయ సంస్కృతి, సామాజిక బాధ్యత, ప్రజా ప్రయోజనం కలిసిన ఒక కుటుంబ సభ్యుడి లాంటిది కాబట్టి.
1: అవును, ఇక్కడ ప్రతి కార్యక్రమం వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ ఎక్కడ నవ్వించాలో అక్కడ నవ్విస్తుంది, ఎక్కడ ఆలోచించజేయాలో అక్కడ ఆలోచింపజేస్తుంది, ఎక్కడ అవసరమో అక్కడ అవగాహన కలిగిస్తుంది.
0: ఖచ్చితంగా నిధి, చాలా బాగా చెప్పావు. రైతు నుంచి విద్యార్థి వరకు, మహిళల నుంచి యువత వరకు, చిన్నారి నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అంశాలతో ఆకాశవాణి ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుంది.
1: అందుకే మా లిజనర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కేవలం వినడమే కాదు, మీ కుటుంబంతో, స్నేహితులతో కూడా మంచి సమాచారాన్ని పంచుకోండి. మంచి మాట ఎంత దూరం వెళ్తే సమాజం అంత మంచిగా మారుతుంది.
0: అద్భుతంగా చెప్పావు నిధి. ప్రతి ఉదయం ఒక మంచి ఆలోచనతో ప్రారంభమైతే ప్రతిరోజు ఒక మంచి మార్పుకి నాంది పలుకుతుంది. సో ఇదంతా బాగానే ఉంది నిధి, నువ్వు ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కదా. ఒకప్పుడైతే సెల్ ఫోన్ ఆన్ చేయంగానే ఆటోమేటిక్గా ఎఫ్ఎం ట్యూన్ అయిపోతుండే కదా, మరి ఎట్లా వినాలే ఈ ఆకాశవాణిని మన లిజనర్స్ అందరూ?
1: అయ్యో మీకు తెలియదా అక్క, ఇప్పుడు మనకు యాప్స్ ఉన్నాయి మనం వినడానికి, అండ్ ఆల్సో ఆన్లైన్ వెబ్సైట్లో కూడా వినొచ్చు మనం.
0: అవునా, ఏ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు వినొచ్చు చెప్పు.
1: మనం ప్లేస్టోర్లో వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అనేది, ఇంకా ఏఐఆర్ రేడియో యాప్, అది కూడా ప్లేస్టోర్, యాప్ స్టోర్ రెండిట్లో అవైలబుల్ ఉంది. సో మనం డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. అలాగే ఆన్లైన్ వెబ్సైట్లో వెళ్ళి ఆకాశవాణి అని ప్రెస్ చేస్తే మనకు ఆకాశవాణిలో ఉన్న అన్నీ ఛానల్స్ అవైలబుల్ ఉంటాయి. దాంట్లో ఎఫ్ఎం రెయిన్బో వెళ్ళి 101.9 కూడా వినొచ్చు మనం.
0: ఆహా, ఎంత మంచి న్యూస్ చెప్పావు. అసలు ఇంకేంటి, టెక్నాలజీ అప్డేట్తో పాటు ఆకాశవాణి కూడా ఫుల్ అప్డేట్ అయిపోయింది. సో మీరందరూ కూడా, ఇంకెందుకు ఆలస్యం, శ్రోతలందరికీ చెప్తున్నాను, హాయిగా మీరు ఈ వెబ్సైట్స్ అన్నీ మన నిధి చెప్పిన వెబ్సైట్ లోపలికి వెళ్ళి అన్నీ టైప్ చేసి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో అని టైప్ చేయండి. హాయిగా మనందరం కనెక్టివ్గా ఉండేటట్టుగా, మనందరినీ కనెక్ట్ చేసే విధంగా ఆకాశవాణి ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా వచ్చేసింది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగా ఉంటుంది, హాయిగా మీతో మేం జర్నీ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఇంత బాగా మనకి ఆన్లైన్లో కూడా ఈ ఆకాశవాణి వస్తుంది, మీరందరూ కూడా వినొచ్చు. మీ అందరు మమ్మల్ని ఇలా ఆదరిస్తున్నారు కాబట్టి మేమందరం మీతో పాటు ఇంతకాలం జర్నీ చేయగలుగుతున్నాం. ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి, మీ ఇంట్లో ఆనందం ఎప్పుడూ అలాగే ఉండాలి, మీ రోజంతా కూడా విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ఐ ఆల్వేస్ సేస్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. విత్ దిస్ నోట్ యువర్ జాక్ డాక్టర్ దీపా నిదానకవి టేకింగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ షో. అండ్ నమస్తే, హలో, ఆదాబ్ అంటూ హైదరాబాద్ కా కాక్టైల్ షోతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా నిధి రెడీగా ఉంది. నిధి, ఆర్ యూ రెడీ?
1: ఎస్ అక్క, ఐఎమ్ రెడీ. వింటూనే ఉండండి ఆకాశవాణి, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
0: ఎస్, స్టే ట్యూన్.

गुड मॉर्निंग ब्यूटीफुल पीपल, एक प्यारी सी स्माइल के साथ इस नए दिन का स्वागत करते हैं. ఒక కొత్త రోజు ఒక కొత్త ఎనర్జీతో స్టార్ట్ చేద్దాము ఇవాళటి మన నమస్తే హలో ఆదాబ్ షోతో. వెల్, ఐ హ్యావ్ అ లాట్ టు టాక్ అబౌట్ టుడే అండ్ సాతి బహుత్ సారే గానే బి లైన్డ్ అప్ హే. సుంతే రయ్యే రెయిన్బో ఎఫ్ఎం 101.9 విత్ మీ యోర్ ఆర్జే నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: No fighting.

Hello, everyone. Welcome back to Namaste. Hello, Adab. Okay, so recent times lo, I've been seeing people sharing their daily metrics. Ante poddun lechi, inta jogging leda walking chesamo ani map me the duration kani, calories burnt kani, food tinetappudu kottaga macronutrients, calories, protein content ivanni log cheskodam, nidrapoyi levagane sleep score check cheskodam lantivi. See, I totally agree that ivanni monitor cheskodam వల్ల పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ హెల్త్ కాన్షియస్. బట్ అట్ ద సేమ్ టైమ్, ఆర్ వీ లివింగ్ ఇన్ ద మోమెంట్? దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ యూ నో యూ స్లెప్ట్ ప్రాపర్లీ, బట్ ద యాప్ టెల్స్ యూ దట్ యువర్ స్లీప్ స్కోర్ ఇస్ లో. మీకు ఆకలి వేయకపోవచ్చు, బట్ ద యాప్ టెల్స్ యూ దట్ 300 క్యాలరీస్ ఇంకా కన్జ్యూమ్ చేయాలి. ఒక పీస్ఫుల్ వాక్ మధ్యలో ఫోన్ డెడ్ అయిపోతే మన స్టెప్స్ కౌంట్ అవ్వట్లేదు అన్న యాంగ్జైటీ. అంటే హ్యావ్ యూ జస్ట్ నోటిస్డ్ హౌ లివింగ్ హ్యాస్ టర్న్ ఇన్ టు అ కాంపిటేటివ్ స్పోర్ట్? Keep thinking and vintune undandi Rainbow FM 101.9 with me, your RJ Nidhi.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: నమస్తే, హలో ఆదాబ్ డియర్ లిసనర్స్, మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద డైలీ మెట్రిక్స్. అయితే పాజిటివ్ వచ్చేసి అవేర్నెస్ అండ్ మోటివేషన్. మనం లిటరలీ ఒక బోరింగ్ హ్యాబిట్ని గేమ్లా చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు తెలుసు ఫిట్గా ఉండాలి అంటే ఇన్ని స్టెప్స్ వాక్ చేయాలి, ఇంతసేపు పడుకోవాలి, వాటర్ ఇంటేక్ పెంచాలి, బట్ దాట్స్ బోరింగ్ అండ్ సరిపడే మోటివేషన్ మనకు దొరకదు. అదే ఈ ట్రాకింగ్ యాప్స్తో గోల్ సెట్ చేసుకొని ఫాలో చేస్తే సైకలాజికలీ ఇట్ హెల్ప్స్ అస్ టు బి కన్సిస్టెంట్ అండ్ ఆల్సో వీ కెన్ షేర్ అవర్ అచీవ్మెంట్స్ అండ్ కంపీట్ విత్ పీపుల్ అరౌండ్ ఆన్ లీడర్ బోర్డ్స్. ట్రాకింగ్ వల్ల హెల్దియర్ హ్యాబిట్స్ బిల్డ్ అవుతున్నాయి, బట్ ఆల్సో సమ్హౌ ప్రెజెంట్లో మూమెంట్ ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాం. యాంగ్జైటీ, కాంపిటీషన్ పెరిగిపోతుంది. టెక్నాలజీ అనేది మన లైఫ్ని ఎన్హాన్స్ చేయాలి తప్ప మనల్ని టేక్ ఓవర్ చేయొద్దు. మేబీ టుమారో లీవ్ ద స్మార్ట్ వాచ్ ఆన్ చార్జ్, గో for a walk, eat a simple meal without calculations, or just take a nap because it feels good. And also keep listening to us on Rainbow FM 101.9, Rainbow Tomi Jeevitam, Rangulamala Mayam, and Nenu Mi RJ Nidhi.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. మూడేళ్లలో పెట్రోల్, ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోలు, ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నట్టు చెన్నైలో చెప్పారు.

గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంతో పాటు ఈ గవర్నెన్స్ సేవలకు బలమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 దక్కింది. విబిజీరామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ నెల 30 కల్లా కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని లోక్సభ ఇన్ఛార్జీలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టు నిర్మాణం పనుల నేపథ్యంలో ఆదివారం పార్కు చుట్టూ ట్రయల్ రన్గా వన్వే విధానాన్ని అమలు చేశారు. పంజగుట్ట నాగార్జున సైకిల్ వైపు, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లేటువంటి వాహనాలను కేబీఆర్ పార్కు నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ మీదుగా చెక్పోస్ట్ వైపు మళ్లించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రపంచ జిరాఫీ దినోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిరాఫీ బన్నీకి పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేక కేక్ అందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా 279 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 228 ద్విచక్ర వాహనదారులు, 8 ఆటోలు, 43 కార్ల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: वेलकम बैक डियर लिसनर्स, दैट वॉज मेरा नाम मेरी एंड ये गाना जो है इज़ अ डायरेक्ट हिंदी रिक्रिएशन ऑफ द वाइल्डली पॉपुलर मराठी सॉन्ग ये गो ये मैना। पर यहाँ पे गाने के साथ साथ हमें एक अनएक्सपेक्टेड वॉइस सुनने को मिलता है। यूजुअली ऐसे गाने हम उनसे एक्सपेक्ट करते हैं जो सिंगर्स पार्टी सॉन्ग्स और ऐसे गाने पे मशहूर है, पर दिस सॉन्ग इज संग बाय चिन्मय श्रीपादा। जी हाँ, चिन्मय श्रीपादा जो बहुत सूदिंग गाने, बहुत प्यारे प्यारे गाने गाते हैं, ये गाना उनसे किया गया था एंड दिस इज़ अ लवली ट्रैक एंड चिन्मय श्रीपादा एब्सोल्यूटली रॉक्ड इट।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండి అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేలు రాని వచ్చేసింది, ఆడిపాడి అల్లరి చేస్తా అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రాని వచ్చేమ్మ నువ్వు.
1: ఎంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
2: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
1: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుత్తున్నావు అంకే.
2: నువ్వేదో ఇస్తావని జిగేల్ రాణే.
1: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
1: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరడిగింది ఇచ్చే పోతా.
2: అది

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, యూఆర్ లిస్నింగ్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9. నేను మీ ఆర్జే నిధి. అబ్బా, ఏం పాట! అసలు వైబ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. బట్ యు నో సంథింగ్, ఈ పాటను చంద్రబోస్ గారు కేవలం 30 మినిట్స్లో రాశారంట. అండ్ డిఎస్పి గారు దీనికి మ్యూజిక్ కంపోజర్. ఈ పాటను రాగా ఉంచడం కోసం అండ్ ఆథెంటిక్ ఫోక్ ఎనర్జీ మెయింటైన్ చేయడం కోసం రియల్ వరల్డ్ ఫోక్ ఆర్టిస్ట్ రేలా కుమార్ ఇంకా వెంకట్ లక్ష్మి గారులతో పాడించారు. అండ్ ఈ మూవీ అయితే అసలు ఇట్ ఈస్ అ డెఫినెట్ మాస్టర్ పీస్. అందరం చూసాము, ఎంజాయ్ చేసాము. అసలు ఆ సెట్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, పాటలు కానీ, స్టోరీ లైన్ ఆన్ అ హోల్, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మూవీ. సో యా, కీప్ లిస్నింగ్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మీ ఆర్జే నిధితో.

0: India will host the two-day BRICS National Security Advisors meeting in New Delhi beginning today. National Security Advisor Ajit Doval will chair the meeting. A report.
1: During the meeting, the National Security Advisors and heads of delegation of BRICS member countries will exchange views on the theme, non-traditional security challenges confronting the world today. They will discuss the rapidly evolving nature of national security challenges as well as the role of new technologies in emerging security threats. The National Security Advisors and heads of delegation will also review the outcomes of the recently held BRICS joint working groups on counter-terrorism and on security in the use of information and communication technologies. Rishu Jaiswal, Akashvani News, Delhi.
0: In Uttar Pradesh, notorious criminal Lalan Singh, carrying a combined bounty of 1,25,000 rupees, was killed in an encounter with the Uttar Pradesh Special Task Force, STF, in Saharanpur last night. Police said the shootout took place on the Sarasawa-Nakur road. A resident of Samastipur district in Bihar, Lalan Singh was wanted in several serious criminal cases, including the shooting of a sub-inspector and robbery of his service pistol in Varanasi and a firing-cum-robbery case in Chandauli district. Global crude oil prices declined sharply by up to 3% today after talks between the United States and Iran concluded in Switzerland, easing concerns over supply disruptions and raising hopes of increased Iranian oil exports. International benchmark Brent crude fell more than 2% to around $79 a barrel, while U.S. West Texas intermediate crude traded nearly $75 per barrel, a decrease of 3%. The decline came after senior U.S. and Iranian officials reportedly wrapped up the first round of talks aimed at extending a fragile ceasefire and reducing tensions in the region. The India Meteorological Department has issued a red colour warning for heavy to very heavy rainfall over Assam and Meghalaya today. The Met Department has predicted heavy rainfall over Bihar, Odisha, Andhra Pradesh, Karnataka, Kerala, Mahe, Konkan, Goa and Lakshadweep until tomorrow. In men's hockey, India defeated the Netherlands 3-2 in their last match of FIH Pro League Rotterdam leg yesterday. Jugraj Singh, Abhishek and Rajinder Singh scored the goals, helping India register their second win of the leg against the Dutch side. Stand-in captain Hardik Singh was named player of the match for his leadership and strong midfield performance. In the FIFA World Cup 2026, Egypt registered their first ever World Cup victory 3-1 over New Zealand in Vancouver this morning. Liverpool star Mohamed Salah scored his first goal of the tournament. With this win, Egypt took over the first place in Group G. And with that, we end this news bulletin.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
4: ఏంట్రా ఇది డబ్బా పిట్టు ఉత్తగరా.

Well, it's 12:24 in the studio clock, and a very good afternoon to all my dear listeners. Meeru vintunaru namaste, hello, aadab. Nenu mi RJ Nidhi. ఈ ఎలివేషన్తో మనం ఇవాళ ఒక క్రేజీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాము. వాట్ ఎ డే ఇట్ వాస్ ఫర్ క్రికెట్ ఫ్యాన్స్ యెస్టర్డే. ఒకవేళ మీరు నిన్నటి ఇండియా ఏ వర్సెస్ శ్రీలంక ఏ మధ్య జరిగిన ఫైనల్స్ మిస్ అయి ఉంటే బ్రేజ్ యువర్ సెల్ఫ్స్, ఎందుకంటే ఒక 15-year-old నిన్న చేసిన విధ్వంసం విల్ బి రిమెంబర్డ్ ఇన్ ద క్రికెట్ హిస్టరీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియా ఏస్ టీనేజ్ బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. We have already seen his talent in the IPL, but yesterday Sri Lanka ayeto jargina Tri Nation Series lo ee young talent 29 balls lone 94 runs smash chesadu, and it was raining boundaries throughout. But the mind blowing record here was tana half century ni just 11 balls lo complete chesadu. Idi list a cricket history lo fastest half century ga 21-year-old world record ni baddala kottindi, and he had no singles in his 50. It was pure boundaries, 5 massive sixes and 5 cracking fours. And something more interesting is that ఈ వీక్లోనే జరిగిన ఇండియా ఏ అండ్ శ్రీలంక ఏ మ్యాచ్లో ఇండియా ఏ లాస్ట్ ద సూపర్ ఓవర్, అండ్ దెన్ వైభవ్ ఇంకా శ్రీలంకన్ ప్లేయర్స్ మధ్యలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉండే, అండ్ ఇట్ వాజ్ రివెంజ్ మోడ్ అసాల్ట్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

हेलो रेनबो पे आप सबका स्वागत है और हम हमारे फेवरेट सेगमेंट ऑफ द शो तक पहुंच गए हैं। इट्स 1 o'clock इन द स्टूडियो क्लॉक। सो या फ्रॉम स्मॉल ग्रॉसरी स्टोर्स टू मॉल्स, इंडिया इज टेकन ओवर बाय कैशलेस ट्रांजैक्शंस। एंड आज का फोन इन टॉपिक इसी के बारे में है। क्या आप कैश ट्रांजैक्शंस प्रेफर करते हो या कैशलेस? एंड योर ओपिनियंस अबाउट दिस चेंज एंड आपके लाइफ में यूपीआई ट्रांजैक्शंस का ग्रोथ कैसा इम्पैक्ट हुआ? మీ లైఫ్లో మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ప్రిఫర్ చేస్తారా లేదా క్యాష్లెస్ ప్రిఫర్ చేస్తారా? అండ్ ఈ చేంజ్ మీద మీ ఒపీనియన్ ఏంటో, అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్స్ వల్ల మీ లైఫ్ ఎట్లా ఇంపాక్ట్ అయ్యింది, ఇవన్నీ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ షేర్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ రిగార్డింగ్ చేంజ్ ఇన్ పేమెంట్ మోడ్ ఆన్ ఆర్ నంబర్ 0402323003, 0402323482101, 0402970471 పే. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సుంతే రేయ రెయిన్బో ఎఫ్ఎం 101.9 విత్ మీ యోర్ ఆర్జే నిధి.

0: everybody knows where we wanna go. Hote hote milte hain, mil jate hain bahane.
1: You know it, so sing it. Now throw your hands up and say.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: वेलकम बैक डियर लिसनर्स, आप सुन रहे हो हेलो रेनबो एंड मैं हूँ आपकी अपनी आरजे निधि. तो हमारा टॉपिक इस बार था चेंज इन पेमेंट मोड के वजह से हमारे लाइफ में क्या क्या चेंजेस आए हैं. तो हमारे साथ एक लिसनर जुड़ गए हैं, चलिए उनसे बात करते हैं. हेलो
4: हेलो, नमस्कार अम्मा.
3: नमस्कार अम्मंडी,
4: నేను ఓలేటి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను.
3: చెప్పండి సార్.
4: ఫ్రమ్ బెంగళూరు నుంచి. అయితే ఈ యూపీఐ వలన
3: అవును సార్
4: లాభాలు ఏం వచ్చాయంటే చిల్లర నాకు సేవ్ అవుతున్నది.
3: అవును సార్, కరెక్ట్ సార్.
4: ఓ పాల ప్యాకెట్ తీసుకుంటే వాడు 2 రూపాయలు చిల్లర ఉంటే ఇస్తాడు, లేకపోతే 5 రూపీస్ చిల్లర లేదు అంటే తర్వాత ఇస్తారు, లేకపోతే చాక్లెట్లు ఇచ్చేస్తున్నారు.
3: అవును సార్, అవును సార్.
4: ఆ కాయిన్స్ చిల్లర లేవని అలాంటివి సేవ్ అయిపోతున్నాయి నాకు.
3: కరెక్ట్ సార్.
4: ఇంకొకటి, ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు కూడా పర్సులు మిస్ అయిపోతుంటాయి, లేదా పర్స్ ఎవరైనా కొట్టేస్తుంటారు.
3: అవును సార్,
4: అది ఒకటి తప్పింది, సేవ్ అయింది అది కూడా.
3: కరెక్ట్ సార్.
4: జేబులో 5 రూపాయలు అంటే మామూలు పెట్టుకొని వెళ్ళాలి, కొంచెం అన్నా కొద్దిగా, మరీ లేకుండా జేబులో పెట్టుకోకుండా వెళ్ళకూడదు, కొంచెం పెట్టుకోవాలి. ఎక్కువ పెద్ద మొత్తంలో పెట్టుకునే అవసరం లేకుండా తప్పింది.

0: లేదు. అవును సార్, కరెక్ట్ సార్.
1: మా ఒకవేళ నెట్ రాకపోయి అదే ప్రాబ్లం ఉన్నా కూడా ఏటీఎంస్ కూడా ఎక్కడంటే అక్కడ ఉన్నాయి,
0: అక్కడంటే అక్కడ ఉన్నాయి, కరెక్ట్ సార్.
1: మనకు కావాలంటే తీసుకోవచ్చు. అంటే ఈ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, ఉపయోగపడుతున్నది ఇది.
0: అవును సార్. మీకు ఏం ఎక్కువ చేంజ్ అనిపించింది సార్, ముందు క్యాష్ వాడినప్పటికీ ఇప్పటికీ?
1: చెప్పాను కదమ్మా ముందు ఫస్ట్, అందుకనే నేను చెప్పాను నాకు మనీ సేవ్ అవుతున్నది దాని నుంచి.
0: అవును సార్,
1: మనీ ఇప్పుడు నాకు వాళ్ళ దగ్గర ఒక 5 రూపాయలు ఉంచేస్తాను అనుకోండి,
0: అవును సార్,
1: వాళ్ళు ఎప్పుడో మళ్ళీ వెళ్ళినప్పుడు ఇస్తారో ఇవ్వరో ఏమో ఎక్కడో,
0: కరెక్ట్ సార్.
1: అదే కానీ యూపీఐ అయితే వెంటనే చేసేస్తాం మనం, నయా పైస్తో సహా
0: అవును సార్,
1: చేసేస్తాం.
0: అవును సార్,
1: దానివల్ల నాకు మనీ సేవ్ అవుతుంది అనమాట, దాని నాకే కాదు చాలా మందికి, చాలా
0: చాలామంది
1: మంది
0: కరెక్ట్ సార్,
1: గమనించరు.
0: అవును సార్,
1: అలాగే చెప్పాను నేను, దొంగల భయం కూడా ఉండదు
0: అవును సార్,
1: ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు గట్రా పర్సలు కొట్టేస్తారని.
0: కరెక్ట్ సార్,
1: అలాంటివి ఉపయోగాలు ఉన్నాయి, చాలా చేంజ్ వచ్చి చాలా మంచి పని అయింది.
0: మంచి పని అయింది,
1: ఆన్లైన్ లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు,
0: అవును సార్,
1: మనం ఇంటి దగ్గరికి అన్ని వస్తాయి.
0: కరెక్టే సార్.
1: అది దట్ ఈస్ ఓలెడ్ ప్రభాకర్, నమస్కారం. ఎనీ డౌట్ ఎనీ
0: థ్యాంక్ యూ
1: ప్రాబ్లం
0: సార్.
1: ఉంటే అడగండి, ఇంకా చెప్తా.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో యా, దాట్ వాజ్ హౌ థింగ్స్ చేంజ్డ్ ఆఫ్టర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. మనకి మనీ సేవ్ అవుతున్నాయి, అలాగే దొంగల భయం కూడా లేదు అని చెప్పారు సార్. సో వింటూనే ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9. అలాగే మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు 0402323 0030, 0402323 4821, 0402970 4715. హలో హలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: वेलकम बैक डियर लिसनर्स. तो हमारे साथ हमारे कॉलर्स जुड़ गए, चलो उनसे बातें करते हैं. हेलो हेलो
2: हेलो
1: हेलो
2: या हाय
1: हाय योर नेम?
2: दिस इज निधि फ्रॉम हैदराबाद.
1: ओके निधि, इवन माय नेम इज निधि.
2: या दैट्स व्हाट आई कोइंसिडेंटली हैव हर्ड योर फ्रॉम स्टार्टिंग इटसेल्फ.
1: नाइस. डू यू नो टुडेज टॉपिक?
2: Yeah, yeah. It's about the cash transactions or cash transactions.
1: Yeah.
2: So, like, mainly I prefer cashless transactions because it's very easy to handle.
1: True.
2: And wherever you go, it's easy to manage.
1: True.
2: So, but what I think is even cash is still useful in emergency places where digital payments are not even available.
1: Yeah, very true.
2: Yeah, and there are few places where your family also has your... transaction history, so suddenly if you want to do anything and you can't know, let it know to your parents.
1: So,
2: but there's
1: yeah.

0: cash is
1: family
0: better in that case. Yeah.
1: Yeah, cash would be better in that case.
0: Yeah, very nice.
1: Yeah, yeah.
0: That was, yeah. You were saying something?
1: Combination. Yeah, I was saying that the combination of both is the best, I feel.
0: Yeah, yeah, exactly. Jahan pe jo use karna hai, wo kar sakte hai. Yeah. It was very nice talking to you, Nidhi. Thank you so much.
1: Yeah, same to you. It was your voice is so beautiful.
0: Thank you so much.
1: Yeah, thank you.
0: Thank you. Hello.
2: Radhe,
0: sir, आपका नाम?
2: मुरली.
0: मुरली, सर, बोलिए. आज का टॉपिक सुने हो सर आप?
2: విన్నానండి. ఫోన్ గురించి చెప్పమంటున్నారా? డిజిటల్ పేమెంట్ ల గురించి చెప్పమంటున్నారా?
0: అవును సార్. అంటే ముందు మనకి క్యాష్ పేమెంట్ ఉండేది కదా సార్, ఇప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్స్ క్యాష్ లెస్ మొత్తం అయిపోయింది కదా. సో మీకు ఏది బెటర్ అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి?
2: బాగుందండి. అంతకన్నా ముందు అమూల్యమైన నిధి గారికి అందాల నమస్కారం.
0: నమస్కారం సార్.
2: ఎలా ఉన్నారు?
0: బాగున్నాను సార్.
2: బాగుండండి, చాలా బాగుండండి.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
2: అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్ బాగుంది
0: సార్,
2: కాకపోతే ఒకటి ఏంటంటే దాన్ని మనం మేల్కోవతోటి ఉండాలి. అంటే మేల్కోవతోటి అంటే ఏ ఒక్క అశ్రద్ధ చేసినా మన డబ్బులు వేరే ఎటువైపు వెళ్ళినాయో కూడా తెలియదు. ఆ విధమైన ప్రమాదం ఉంది అందులో.
0: అవును సార్, కరెక్ట్ సార్.
2: కాకపోతే ఒకటి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండి ఆ ట్రాన్సాక్షన్ ని మనం మంచిగా చేసుకుంటే బాగుంది. ఇంకోటి ఏంటంటే డిజేబుల్స్ కి, ఓల్డ్ ఏజెస్ కి చాలా సులువుగా ఉందండి అది.
0: కరెక్ట్ సార్, కరెక్ట్ సార్.
2: ఇంకోటి ఏంటంటే మనకు ఈ చేంజ్ ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఆటో గానీ ర్యాపిడో గానీ ఏదైనా అంటే 55 rupees, 53 rupees, 51 rupees ఇలాంటివి ఉన్నాయంటే నాట్ ఈవెన్ సింగిల్ రూపీ కూడా మనము ఎక్కువ
0: వదలకుండా
2: క్లియర్ పేమెంట్ చేసేసుకుని క్లియర్ గా ఉండడం అనేది చాలా బాగుంది అందులో. ఇంకోటి ఏంటంటే ఒక క్షణం లోపట పక్కన వాళ్ళకి కానీ, పక్క ఊరు వాళ్ళకి కానీ, పక్క రాష్ట్రం వాళ్ళకి కానీ, పక్క దేశాల వారికి కానీ మనం అనా పైసలతో సహా క్షణం లోపల
0: ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అవును సార్, అది చాలా ఈజీ అయిపోయింది.
2: ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ఫోన్ వల్ల అసలు అది ఎవరు అనుకున్నారో ఈ స్మార్ట్ ఫోన్ అనేది యాక్చువల్ గా మీ పేరు లోపల ఉన్న ఒక గుప్తమైన ఒక రహస్యం లాగా ఆ ఫోన్ కూడా ఎలా ఉందంటే మనం ఆ ఫోన్ ఆన్ చేసి మనుషుల్ని చూసుకుంటా మాట్లాడచ్చు.
0: మళ్ళీ
2: మనిషి ఎక్కడున్నాడు, ఏ స్థలంలో ఉన్నాడు, ఎంతసేపట్లో రాగలుగుతాడు, ఒక క్షణం నిమిషాలతో సహా మనం గైకొనొచ్చు దాన్ని.
0: కరెక్ట్ సార్, కరెక్ట్ సార్.
2: అంత బాగా అసలు దాన్ని కనుగొన్న మనిషికి మాత్రం నిజంగా శతకోటి వందనాలు పెట్టాల్సిందే.
0: నిజంగా సార్, థ్యాంక్ యూ సార్, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. యూ టూ సార్, థ్యాంక్ యూ. హలో.
3: హరి ఓం.
0: హరి ఓం సార్. హరి ఓం సార్.
3: మే విలాస్ తెనూర్కర్ నల్లకుంట భాగ్యనగర్ సే బోల్ రహా హూం.
0: నమస్తే సార్. ఆప్ ఆజ్ కా టాపిక్ సునే హో సార్?
3: హాన్ జీ, హాన్ జీ, మన్నే సునా హై. ఆజ్ కే విషయ పర్ బోల్నా చాహూంగా. సబ్సే పహలే తో మే అప్నా అనుభవ్ ఆప్కో బతాఊంగా.
0: జీ సార్.
3: మే భారతీయ జీవన్ బీమా నిగమ్ మే వికాస్ అధికారి కే నాతే కార్యరత్ థా.
0: ఓకే సార్.
3: ఉస్ సమయ మేరే కార్యాలయ మే బహుత్ సారే బ్యాంక్ కే रिप्रेजेंटेटिव आते थे.
0: ओके सर.
3: वो कहते थे आप क्रेडिट कार्ड ले लो, क्रेडिट कार्ड ले लो, बहुत समझाते थे. मैं कहता था उनसे
0: जी जी सर,
3: मैं खर्च करूंगा नहीं तो मैं खामोश बैठूंगा.
0: जी सर.
3: तो उस समय मैंने क्रेडिट कार्ड नहीं लिया. लेकिन जब मैं सेवानिवृत्त हुआ तो मुझे मेरे कार्यालय के द्वारा क्रेडिट कार्ड दिया गया.
0: ओके सर.
3: और उसके बाद में मैंने क्रेडिट कार्ड का उपयोग प्रारंभ कर दिया और आज लगभग 12 वर्ष हो गए हैं मैं क्रेडिट कार्ड को उपयोग में लाता हूँ.
0: वेरी नाइस.
3: तो वो एक बहुत बड़ी सुविधा हो गई है.
0: हाँ सर, सही है सर.
3: अच्छा, दूसरी बात क्या है कि क्रेडिट कार्ड की एक बात तो मैंने अपना अनुभव आपको बता दिया है.
0: जी सर.
3: लेकिन बाद में यूपीआई द्वारा जो पहले ये होता था कि बिजली के बिल भरने के लिए 1 घंटे का समय लगता था.
0: सही है सर.
3: दूसरा, घर का टैंक भरने में भी बहुत समय लगता
0: बहुत
3: था.
0: या समय तो लगता था.
3: वो घर पर वो लोग आते हैं उनको पैसे देना है या नहीं तो हमको कार्यालय जाना पड़ता
0: जी
3: था.
0: सर, जी सर.
3: साथ साथ अब दूध वाले को भी पैसा देना है तो उसको पैसे निकाल कर रखने की आवश्यकता ही नहीं है.
0: नहीं
3: उसको यूपीआई कर देते, खत्म हो जाती है.
0: सही है सर.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు జస్నీ హైదరాబాద్ లోకి మీ రాజేష్ తో. హైదరాబాద్ గురించి మనం ప్రత్యేకతలు చెప్పుకుంటూ ఉంటే ఎన్నైనా పుట్టుకొస్తాయి. సో హైదరాబాద్కి మరి వందల సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి మరి అడుగడుగు ఒక అద్భుతమని చెప్పొచ్చు మన హైదరాబాద్ గురించి. సో వీటికి తోడుగా అంటే చారిత్రాత్మకంగా సంస్కృతి పరంగా ఎన్నో అద్భుతాలు మన హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ వీటికి తోడుగా మరి లేటెస్ట్గా మరి సాఫ్ట్వేర్ అని ఇంకా రకరకాలుగా అభివృద్ధి చెందుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఐటీ పరంగా

కూడా మన హైదరాబాద్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అండ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా మరి ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి. సో మన హైదరాబాద్కి సంబంధించి మరి 5 ప్రత్యేకతలు ఏంటి మనం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. జస్నీ హైదరాబాద్లో మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. హైదరాబాద్ లో మరి 5 ప్రత్యేకతల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఏటా మరి $40 బిలియన్ ఐటీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అలాగే అన్ని సంస్థల గ్లోబల్ క్యాపిటల్ సిటీ సెంటర్ గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ అన్నీ కూడా మనకు హైదరాబాద్లో ఉన్నాయి. చాలా కంపెనీస్ సంబంధించిన మరి గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ ఇక్కడ ఉండడం ద్వారా మరి అందరికీ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే ఫార్మా క్యాపిటల్ ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్ భారత్ మొత్తం, అలాగే డ్రగ్స్ ప్రొడక్షన్లో 40% బల్క్ డ్రగ్ ఎక్స్పోర్ట్స్లో 50%, అలాగే మన హైదరాబాద్ నుంచే అవుతున్నాయని చెప్పొచ్చు ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా. అండ్ కోవిడ్ వ్యాక్సిన్ కూడా మరి ఇక్కడ నుంచే ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ అయిన విషయం మనకు తెలుసు. సో టెక్నాలజీ పరంగా ఉత్పత్తుల పరంగా మన హైదరాబాద్ శరవేగంగా దూసుకుపోతుందని కూడా చెప్పొచ్చు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. హైదరాబాద్ కు ఉన్న 5 ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సిటీగా మరి ర్యాంక్ కూడా వచ్చింది. గత 5 ఏళ్లుగా వరుసగా బెస్ట్ స్టేట్ ఫర్ ఏరోస్పేస్ అవార్డు మన తెలంగాణకి వచ్చిందని చెప్పాలి. ఎకో సిస్టమ్ కూడా త్వరలో మన దగ్గర ఒక ఎకో సిస్టమ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీని ద్వారా కూడా మనకు మరింత మంది ఎంప్లాయీస్కి ఒక అవకాశం వస్తుంది. సో మరికొంతమంది ఎంప్లాయీస్ ఇందులో చేరడం వల్ల మరి ఉద్యోగ అవకాశం చాలామందికి కలుగుతుంది. అలాగే దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మరికొంతమంది కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంది. 2025లో జరిగిన సమ్మిట్లో 1.5 లక్షల కోట్ల

డేటా సెంటర్ నిర్మాణం కూడా చేయడానికి వాళ్ళు ఒక ఆలోచన అనుకున్నారు. అలాగే 70,000 కోట్లు వెచ్చించి AGIDC సెంటర్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. 67,500 కోట్లు వెచ్చించి 2030 కల్లా AI ఇంకా డేటా క్యాపిటల్ సిటీస్ని కూడా, క్యాపిటల్ సిటీకి సంబంధించిన కొన్ని సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో దీని ద్వారా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మన హైదరాబాద్కి ప్రత్యేక గుర్తింపు రాబోతుంది. సో ఇలా మనం ఒక ఇంకా 3 మనం హైదరాబాద్కున్న ప్రత్యేకతల్ని మనం తెలుసుకుందాం జస్నీ హైదరాబాద్లో.

0: హైదరాబాద్కున్న ప్రత్యేకతల్ని మనం తెలుసుకుందాం. జస్నీ హైదరాబాద్లో వింటున్నవండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. హైదరాబాద్ కు ఉన్న 5 ప్రత్యేకతల గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీ 3000 ఎకరాల్లో మరి 60% గ్రీనరీతో వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మించబోతున్నారు. మరొక ప్రముఖ సంస్థ 75,000 కోట్లు కూడా ఇన్వెస్ట్ చేస్తుంది ఇక్కడ. ఇది మన తరువాతి 50 ఏళ్ల హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అని

చెప్పొచ్చు. ప్రపంచం మొత్తం దీన్ని మోడల్ సిటీగా కూడా గుర్తించే పరిస్థితులు వస్తున్నాయి. సో అంత అద్భుతంగా మన హైదరాబాద్లో మరి ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే.

0: హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
5: This is the rhythm of the light.

0: This is the rhythm of the life.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. హైదరాబాద్ కున్న 5 ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యువత ప్లస్ స్టార్టప్ ఎనర్జీ. సో మరి చాలా మంది కూడా స్టార్టప్ స్టార్ట్ చేయబోతున్నారు మన హైదరాబాద్ లో. ఎన్ఎస్సి డేటా ప్రకారం మీడియన్ ఇన్వెస్టర్ వయసు 33 ఏళ్లకి పడిపోయింది. అండ్ హైదరాబాద్లో 27 నుంచి 29 ఏళ్ల యువత ఎక్కువ టీ హబ్, వి హబ్ లాంటివి ఇంక్యుబేటర్లతో స్టార్టప్లు స్టార్ట్ చేస్తున్నారు. భారత్ ఇన్నోవేట్స్ 2026లో మన స్టార్టప్స్ 254 మిలియన్ ఫండింగ్ కొట్టేశారని చెప్పొచ్చు. కొత్త ఇన్వెస్టర్లతో 53 నుంచి 59% మంది 30 ఏళ్లలోపు వాళ్ళు హైదరాబాద్ యువత మరి డబ్బు, ఐడియా రెండింటిని కూడా ఇన్వెస్ట్ చేస్తూ మరి వారు దూసుకుపోతున్నారని చెప్పొచ్చు హైదరాబాద్ యువత. సో ఇది కూడా ఒక ప్రత్యేకత మన హైదరాబాద్కి.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం జెస్నీ హైదరాబాద్. హైదరాబాద్ 5 అంశాల పరంగా మరి ప్రత్యేకతను కలిగి ఉండే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సాంస్కృతికంగా గంగా జమున తహజీబ్ అని కూడా కొందరు అంటుంటారు. చార్మినార్ దగ్గర అలాగే మక్కా మసీద్ ఇక్కడ అన్నీ దగ్గర దగ్గరనే ఉంటాయి. అలాగే మరి చార్మినార్ పక్కనే భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ఉండటం, మరి అందరూ ఐక్యతతో అక్కడ మరి భాయ్ భాయ్ అనుకోవడం కూడా మరి ఇది హైదరాబాద్కే తలమానికం అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి ఎంత పేరుందో మనం చెప్పనా కష్టం లేదు. అండ్ యుఎస్ యూకేలో కూడా మన హైదరాబాద్ బిర్యానీకి పెట్టింది పేరు. అలాగే సిటీ ఆఫ్ పెరల్స్ నిజాం నగరం హుందాతనం ఇప్పటికీ ఉంది. లాల్ బజార్ నుంచి హైటెక్ సిటీ వరకు మన సంప్రదాయం టెక్నాలజీ కలయిక అని చెప్పొచ్చు మన హైదరాబాద్ గురించి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరైనా హైదరాబాద్ అంటే 3 ముఖ్యమైన విషయాల గురించి కూడా మనం మాట్లాడచ్చు. ఐటీ ఫార్మా అండ్ పేరల్స్ ఫ్యూచర్ సిటీ, మరి ఇవి ప్రత్యేక ఆకర్షణ మన హైదరాబాద్కి.

0: వార్తా ముఖ్యాంశాలు.
1: పర్యటనలో భాగంగా తాను సినీ వ్యాపార ప్రముఖులతో సమావేశం అవుతున్నట్టు తెలియజేశారు. 3 ఏళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలుండటంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మిథనాల్, ఇథనాల్, పెట్రోల్, ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నామని చెన్నైలో చెప్పారు. రాష్ట్రంలో ఇవాటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతాధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాటి నుండి మంగోలియా, సౌత్ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు డబుల్ కమిటాలోకి. సో మరి ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత ఉంది అండ్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని డేస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వర్షారణ్యాల ప్రాముఖ్యత గురించి మరి ఈరోజు మాట్లాడుకుంటారు.

వర్షారణ్యాల ప్రాముఖ్యత దినోత్సవం అని చెప్పచ్చు ఈరోజు. సో దీని గురించి అవేర్నెస్ ప్రపంచవ్యాప్తంగా అందరి జనాలకి కలిగించడం దీని ముఖ్య ఉద్దేశం. అమెజాన్ లాంటి అడవులు ఉన్నాయి కదా, మరి అక్కడెక్కడ చాలా వర్షపాతం ఉంటుంది. సో అట్లాంటి మహారణ్యాలని కాపాడుకోవడం, సో వాటి ఇంపార్టెన్స్ ప్రజలకు తెలియజేయడమే ఈ ప్రపంచ వర్షారణ్యాల దినోత్సవ ప్రాముఖ్యత.

0: FM Rainbow 101.9.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో.

0: Rainbow 101.9.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజుకు మరి ప్రత్యేకత మరొకటి ఉంది. అదేంటి అంటే, అస్సాంలో కామాఖ్య దేవాలయంలో 4 రోజుల పాటు అంబుబావి మేళాన్ని నిర్వహించుకుంటారు. శక్తి స్వరూపిణి ఋతుచక్రానికి గుర్తుగా చేసే ఈ పండుగ ఈరోజు స్టార్ట్ అయ్యి మరి 4 రోజుల పాటు మరి అంగరంగ వైభవంగా మరి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ఉత్సవం జరుగుతున్నంతసేపు మాత్రం దేవాలయం మూసి ఉంటుందన్నమాట. మరి ఇదంతా ఒక తంతు, ఒక కార్యక్రమాన్ని నిర్వహించి తర్వాత అక్కడ ఒక క్లాత్ ఉంటుందన్నమాట. ఆ క్లాత్ అంతా కూడా రెడ్ కలర్ అయిపోతుంది. సో ఆ రెడ్ కలర్ అయిపోయిన క్లాత్ని ముక్కలుగా చేసి మరి అందరికీ ప్రసాదంలాగా ఇస్తారు. సో అస్సాంలో కామాఖ్య దేవాలయంలో ఈరోజు నుంచి మొదలై 4 రోజుల పాటు మరి అంబుబావి మేళా నిర్వహిస్తుంటారు. సో ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఈ అంబుబావి మేళాకి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పొచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటీలో. ఈరోజు మనం చాలా చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. రేడియో కమ్యూనికేషన్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా హ్యామ్ రేడియో వాళ్ళు, దీనికి సంబంధించిన ఆపరేటర్లు దీన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. రేడియో కమ్యూనికేషన్ డే అంటే మరి రేడియో మన జీవితంలో మరి ఎంత కీ రోల్ ప్లే చేసిందో మనకు తెలుసు. సో మరి ఇప్పుడు మరి రేడియో ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రజెంట్ యంగర్ జనరేషన్ మరి రేడియోకు సంబంధించిన ఇంపార్టెన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పాఠశాలల్లో, అలాగే కాలేజెస్లో కూడా మరి రేడియోకు సంబంధించిన ప్రాధాన్యత తెలియాల్సిన అవసరం ఉంది. సో ప్రత్యేక సందర్భాల్లో మనకిప్పుడు టీవీ ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. మరి ఏమీ లేని సందర్భాల్లో మరి రేడియోనే వాతావరణం అందించడంలో, తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ అట్లాంటి సందర్భాలు వచ్చినా, తర్వాత ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుంది పథకాలు, తర్వాత ఇంకా ఏది కావాలన్నా మనకి సర్వం రేడియో ద్వారానే మనకి సమాచారం అందిన రోజులు మనం మర్చిపోలేము. కాబట్టి మరి రేడియో ప్రాధాన్యతను తెలుసుకొని, మళ్ళీ రేడియో ఇంపార్టెన్స్ ప్రజలకు చేరే విధంగా మరి అందరూ ఒక అవగాహన తెచ్చుకొని, మళ్ళీ రేడియో ఇంపార్టెన్స్ని మనకు వచ్చే విధంగా మరి అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా ఈజీగా మనం ఏ విషయాన్నైనా రేడియో ద్వారా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. తర్వాత మన పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే మనం రేడియో వింటున్నామంటే మనకి ఏ పని డిస్టర్బెన్స్ ఉండదు, మన పని మనం చేసుకుంటూ హ్యాపీగా రేడియో వినొచ్చు. సో ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మరి ఈరోజు రేడియో కమ్యూనికేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మరి రేడియో గొప్పతనాన్ని కనీసం కొంచెమైనా మనం గుర్తు తెచ్చుకుంటే, మరి ఇది వింటున్న వాళ్ళంతా కూడా అరే రేడియోకి ఇంత ఇంపార్టెన్స్ ఉందా అని అనుకుంటారు. కాబట్టి మనం రేడియో వింటున్నామంటే రోజు మనకు తెలియకుండానే ఎన్నో విలువైన విషయాల్ని మనం తెలుసుకుంటున్నట్టు లెక్క. తర్వాత మన సంస్కృతి సంప్రదాయాల్ని ఎన్నింటినో ప్రభావితం చేసింది రేడియో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు ఫెయిల్ టాల్ డే కూడా జరుపుకుంటున్నారు. అయితే ఎత్తైన వ్యక్తులకు మరి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో అందరూ కూడా ఎత్తైన వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కూడా అరే భలే ఉన్నాడే అని అనుకుంటాం కదా. సో ఇట్లా ఒక దేశంలో ప్రత్యేకంగా మరి చాలా హైట్ ఉన్న వాళ్ళని వాళ్ళు ప్రత్యేకంగా చూస్తారు. సో వీళ్ళకి కనీసం ఒకరోజు

ప్రత్యేకంగా ఉండాలని చాలా ఫన్గా మరి ఫెయిర్ టాల్ డే అని వాళ్ళు జరుపుకుంటారు. సో వాళ్ళని అలా హైట్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి ట్రీట్ ఇవ్వడం అట్లాంటి కొన్ని పనులు ఆ రోజు చేస్తారు. సో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట ఆ రోజు. సో ఆ రోజు అంటే ఈరోజే ఫెయిర్ టాల్ డే. సో మరి పొడవుగా ఉన్నా పొట్టిగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మరి పొట్టిగా ఉన్నాం అనుకోండి, ఇంట్లో ఏదైనా మనకి అందకపోతే చైర్ ఖచ్చితంగా కావాలి అది అందుకోవడానికి. సో హైట్ ఉండే వాళ్ళకు తగ్గిమంది తీసేసుకుంటారు. అట్లా ఒక్కొక్కరికి కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, మరి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. సో మరి హెయిర్ బాగా హైట్గా ఉండే వాళ్ళకి మాత్రం ఒక దేశంలో మరి ఇలా ప్రత్యేకంగా ఫెయిర్ టాల్ డే అని జరుపుకుంటారు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. మన జాతీయ పక్షి గురించి మనం మాట్లాడుకుంటాం కదా, మరి నెమలి మన జాతీయ పక్షి, మరి పికాక్ చూడగానే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో, మరి అమెరికాలో ఈగల్ను చూడగానే కూడా వాళ్ళకు అంత ఆనందంగా ఉంటుంది. సో అమెరికాలో ఈరోజు జాతీయ పక్షిని గౌరవించే రోజు, మరి జాతీయ పక్షి దినోత్సవాన్ని అమెరికాలో జరుపుకుంటున్నారు. సో ఈరోజు వాళ్ళు ఈగల్ని రెస్పెక్ట్ చేస్తారన్నమాట ఈరోజు. సో దీన్ని చాలా గ్రాండ్గా జరుపుకుంటారు అమెరికాలో. సో మనకు కూడా ఈగల్ కనిపిస్తుంది, మరి ఈగల్ నుంచి మరి వాళ్ళు అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, మనం ఈగల్ నుంచి ఏం తెలుసుకోవాలి అంటే ఈగల్ నుంచి పోరాడితో నేర్చుకోవాలి. పోరాడితే ఏమవుతుంది, పోరాడకపోతే ఏమవుతుందని. ఈగల్ ఏం చేస్తుంది, తన ఆఫ్ లైఫ్ వచ్చేంత వరకు, లైక్ తన ఒక ఇన్ని ఇయర్స్ అంటే ఒక స్పాన్, లైఫ్ స్పాన్ ఉంటుంది కదా ప్రతి జీవికి, అట్లా ఈగల్కి ఆఫ్ లైఫ్ స్పాన్ అయిపోగానే మరి ఈకలు మొత్తం పెరిగిపోతాయి, గోల్డ్ పెరిగిపోతాయి. పెరిగిపోవడంతో అది లేవలేని స్థితిలో ఉంటుందన్నమాట. మరి ఆహారం ఎవరు తెచ్చిపెట్టారు, మనుషులకు ఉన్నట్టుగా మరి వాటికి ఇంకా వేరే బర్డ్స్ వచ్చి ఆహారం తీసుకొచ్చి పెట్టవు. అప్పుడు బలవంతంగా మరి ఒక పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతుంది, నెమ్మదిగా వెళ్ళిపోయి తనకు పెరిగిన గోల్డ్ని ఏం చేస్తుందంటే కట్ చేసుకుంటుంది. కట్ చేసుకొని చాలా షార్ప్గా చేసుకుంటాయి ఆ గోల్డ్ని. చేసుకున్న తర్వాత ఆ పెరిగిపోయిన ఈకలు, అంటే ఆ ఈకలు బాగా పెరగడం వల్ల అది ఎగరలేకపోతుంది పైకి, పైకి ఎగరలేక చాలా ఇబ్బంది పడుతుందన్నమాట. ఆ గోల్డ్ను కత్తిరించుకొని ఆ గోల్డ్ను చాలా షార్ప్గా చేసుకొని ఆ షార్ప్ చేసుకున్న గోల్డ్తో ఆ ఈకలన్నింటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పీకేస్తుంది. సో అట్లా పీకుతున్నప్పుడు ఆ ఈకలు బయటకు వస్తున్నప్పుడు మరి చాలా పెయిన్ అనుభవిస్తుంది ఈగల్. అట్లా ఒకటి ఒకటి ఒకటి చాలా వరకు ఒక సగం ఈకలు అవన్నీ తీసేసుకున్న తర్వాత ఆ బర్డ్ ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ ఎగరడం వస్తుందన్నమాట. సో తను మళ్ళీ ఎగరడం కోసం చాలా పెయిన్ అనుభవిస్తుంది. అట్లా ఎగరడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆహారానికి బయలుదేరి మళ్ళీ ఆఫ్ లైఫ్ అంటే ఇంకా చివరి వరకు కూడా తన ఆహారాన్ని సంపాదించుకునే స్థితిని ఏర్పరచుకొని మరి రోజు ఆహారానికి వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకొని తింటుంది. సో దీని నుంచి మనం ఈ బర్డ్ నుంచి మనం ఇది నేర్చుకోవాలి అంటే పోరాడితేనే మనం ఎగ్జిస్ట్ అవుతాం, పోరాడకపోతే మళ్ళీ అక్కడే ఉండిపోతాం. తర్వాత ఆ ఈగల్ అక్కడే ఉందంటే ఇంకా వేరే ఏ జీవైనా వచ్చి ఆ ఈగల్ని అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎగరడం అనేది తెలిస్తేనే తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఈవెన్ మనిషి కూడా అంతే, ఏమీ చేయలేకుండా మరి నిస్తేజంగా అట్లాగే ఉండిపోతే వేరే సమస్యలు వస్తాయి. కాబట్టి అంటారు కదా, అయితే పరిగెత్తు, అయితే నడువు, లేదా పాకుతో అయినవో కానీ అక్కడే ఉండకని చెప్తారు. మరి ఇది ఐ థింక్ ఈగల్ నుంచే మరి నేర్చుకొని చెప్పారనుకుంటా. రైట్, ఆ స్టూడియోలో టైం 3:58 దాటి 40 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it.

0: from royal recipes to timeless street side favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. స్టూడియోలో టైం 3:59 దాటి 52 సెకండ్లు. మరి కారసేపట్లో వార్తా ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మహబూబ్నగర్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్కు మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు శంకుస్థాపన చేశారు. 400 మీటర్లు 8 వరుసలతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. భూపాలపల్లి డిటిఓ వెంకన్న మృతి వెనుకున్న వాస్తవాలను, ఇసుక బొగ్గు మాఫియా వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. భూపాలపల్లి రోడ్డు ప్రమాదంలో డిటిఓ వెంకన్న మరణించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిని కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈవేళ నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలు ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్ట్లో నిర్వహిస్తుంది. ఫణిగిరి బౌద్ధక్షేత్ర పునరుద్ధరణ పరిరక్ష పనులను మంత్రి జుబ్బల కృష్ణారావు ప్రారంభించారు. 1,60,00,000 రూపాయల పనులతో పాటు అదనంగా 5 కోట్ల రూపాయల మంజూరుకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సమేల్, కలెక్టర్ తేజస్, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్రావు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ స్థాయి బలోపేతం సభ్యత్వ విస్తరణపై జరిగిన బీఎల్ఏ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి, నటరాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. న్యూఢిల్లీలో సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ భవనం భూమి పూజలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్లను దేశ ఆర్థిక సైనికులుగా అభివర్ణించిన ఆయన బలగాల సంక్షేమానికి పలు మౌలిక వసతులు, సాంకేతిక సంస్కరణలను ప్రకటించారు. ఎంపీ శశి థరూర్ అధ్యక్షతన పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ జమ్మూకాశ్మీర్ లదాఖ్లో 4 రోజుల అధ్యయన పర్యటన ప్రారంభించింది. వ్యూహాత్మక సరిహద్దు భద్రత, విదేశీ విధానాలపై సమీక్ష కోసం ఈ నెల 25వ తేదీ వరకు జమ్మూ, శ్రీనగర్, కార్గిల్, లే ప్రాంతాల్లో బృందం పర్యటిస్తుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం అండ్ వెస్ట్ ఇండియా. ఇన్వెస్ట్ ఇండియా తెలంగాణలో ఏం చేయబోతుంది, మరి తెలంగాణ అండ్ ఇన్వెస్ట్ ఇండియా కలిసి

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఇన్వెస్ట్ డియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇన్వెస్ట్ ఇండియా తెలంగాణ స్టేట్ అప్డేట్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇన్వెస్ట్ ఇండియా స్టేట్ కనెక్ట్ సిరీస్

తెలంగాణలో స్పెషల్ ఇంటరాక్షన్ జరిగింది. అయితే ఈ ఇంటరాక్షన్లో తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పాల్గొన్నారు, అలాగే అన్ని సెక్టర్ల డైరెక్టర్స్ కూడా పాల్గొన్నారు. సో ఇది చర్చ జరిపి మరి తెలంగాణ వ్యాప్తంగా మరి ఇన్వెస్ట్ ఇండియా ప్రాముఖ్యతను పెంచి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడము, తర్వాత స్టార్టప్ని మరి ఎక్కువ మందికి ప్రోత్సహించడం ఇట్లాంటివి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్ కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్.

0: పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్. జష్నే హైదరాబాద్?
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
2: మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్ ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9. ఇన్వెస్ట్ ఇండియాలో ఉన్నాము. తెలంగాణ FDI గ్రౌండ్ బారింగ్ నెంబర్స్ 2025 to 2026 ఇన్వెస్ట్ ఇండియా ఫెసిలిటేట్ చేసిన 60 ప్రాజెక్టుల్లో మరి తెలంగాణకే ఎక్కువ అని చెప్పొచ్చు. గ్రోత్ విషయానికి వస్తే మరి గత సంవత్సరం కంటే 3 రెట్లు గ్రౌండింగ్ పెరిగిందని చెప్పొచ్చు. సగటు డీల్ సైజ్ 1.8 రెట్లు పెరిగింది మన ఇన్వెస్ట్ ఇండియాలో తెలంగాణకు సంబంధించి. అలాగే మొత్తం ఇన్వెస్ట్ ఇండియాలో టాప్ స్టేట్స్ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, యూపీతో పాటు తెలంగాణ కూడా సాఫ్ట్ డెన్సిటేషన్గా మరి మంచి గ్రోత్తో మరి దేశవ్యాప్తంగా కూడా మరి ఇన్వెస్ట్ ఇండియాలో తెలంగాణ దూసుకుపోతుంది. మరి దేశవ్యాప్తంగా కూడా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పొచ్చు. అలాగే తెలంగాణ మరి చాలా కంపెనీస్ని స్టార్ట్ చేస్తుంది. మరి ఇన్వెస్ట్ ఇండియాతో పాటు కలిసి చాలా కంపెనీస్ని స్టార్ట్ చేయడంతో పాటు మరి చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, అలాగే ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది మన తెలంగాణ రాష్ట్రం. ఈ 60 ప్రాజెక్టుల్లో కూడా చాలా శరవేగంగా దూసుకుపోతుంది తెలంగాణ ఇన్వెస్ట్ ఇండియా.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం ఇన్వెస్ట్ ఇండియా, ఓన్లీ ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. లేటెస్ట్ గా మెగా ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ 2025లో రెండు జరిగింది. సో రెండు రోజుల్లోనే 5.75 crores ఎంఓయూలు సైన్ అయ్యాయి. ఇంకా ఇందులో టాప్ ప్రాజెక్ట్స్ 75,000 crores వెచ్చించి భారత్ ఫ్యూచర్ సిటీ కోసం మరి అభివృద్ధి పనులను కూడా చేపడుతున్నారు. సో దీనికోసం 75,000 crores ఒక ప్రముఖ సంస్థ వెచ్చించిందని చెప్పవచ్చు. సో ఈ విధంగా మరి తెలంగాణలో ఇన్వెస్ట్ ఇండియా దూసుకుపోతుంది. మరి దీనికి సంబంధించి ఎన్నో పనులు అవుతున్నాయి, ఎన్నో అభివృద్ధి పనులు అవుతున్నాయి. మరి భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్లో అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది ఇన్వెస్ట్ ఇండియా సహకారంతో.

FM Rainbow 101.9.

0: రెయిన్బో 101.9
1: నిర్వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఇన్వెస్ట్ ఇండియా.

ఏఐ డాటా సెంటర్ కోసం మరి 70,000 కోట్లు వెచ్చించి మరి ఈ ఏఐ డాటా సెంటర్ని నిర్మిస్తున్నారు. అండ్ $3 బిలియన్తో 27,000 కోట్లతో ఇవి, అలాగే స్మార్ట్ సిటీ, హెల్త్ కేర్, రెనవబుల్, అలాగే ఎనర్జీ, ఇలా రకరకాల సిటీస్ని నిర్మిస్తున్నారు. 3,500 కోట్లు వెచ్చించి హైదరాబాద్లో ఏఐ బ్యూటీ టెక్ హబ్ నిర్మించి 2,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇన్వెస్ట్ ఇండియా.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం ఇన్వెస్ట్ ఇండియా. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సంబంధించి ప్రపంచంలోనే అతి తక్కువ

సు ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీగా మరి హైదరాబాద్ పేరు తెచ్చుకుందని చెప్పొచ్చు. ఐదేళ్లుగా వరుసగా బెస్ట్ స్టేట్ ఫర్ ఏరోస్పేస్ అవార్డు అందుకుంది మన తెలంగాణ. అలాగే లైఫ్ సైన్సెస్, ఫార్మా సంబంధించి కూడా మరి కొన్ని 40% డ్రగ్ ప్రొడక్షన్, అలాగే 50% బల్క్ డ్రగ్ ఎక్స్పోర్ట్స్ ఇండియాలో మరి మంచి పేరు తెచ్చుకుంటుంది. మరి ఇన్వెస్ట్ ఇండియా మన తెలంగాణ రాష్ట్రంలో దూసుకుపోతుంది. మరి దీనికి సంబంధించి ఎన్నో కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తుంది ఇన్వెస్ట్ ఇండియా. గత 2 సంవత్సరాల్లో దావోస్ ప్లాట్ఫామ్ ద్వారా తెలంగాణ 2.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఇన్వెస్ట్ ఇండియా తెలంగాణ ఐటీ అండ్ లైఫ్ సైన్సెస్ ఏరోస్పేస్ హబ్గా మంచి పొజిషన్కి వస్తుందని చెప్తున్నారు చాలామంది ప్రముఖులు, విశ్లేషకులు. స్టూడియోలో టైం 4:56 దాటి 15 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఈరోజు ఆయన రక్షణ మంత్రితో సమావేశమయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసేందుకు చింతకాని మండలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లపట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో విజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలుగు సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కలుసుకున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక మహాజనసంపర్క్ అభియాన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సమాజంలోని వివిధ రంగాల ప్రముఖులను కలిసి మోదీ ప్రభుత్వం విజయాలను వివరిస్తున్నారు. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఖండించింది. ఈ వీడియో పూర్తిగా కల్పితమని, అందులోని వాదనల వాస్తవమని స్పష్టం చేసింది. బ్రిటన్లో మరోసారి రాజకీయ అస్థిరత నెలకొంది. ఆ దేశ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పదవిలో ఉన్నంతకాలం విలువలకు కట్టుబడి తాను పనిచేస్తానని ఆయన చెప్పారు. తాజా పరిణామంతో బ్రిటన్లో గత దశాబ్ద కాలంలో తమ పదవులకు రాజీనామా చేసిన ప్రధానమంత్రుల సంఖ్య 6కి చేరుకుంది. హైదరాబాద్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రత కోసం ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు తమ ఉద్యోగులకు, విద్యార్థులకు 3:30 నుంచే దశల వారీగా ముందస్తు లాగౌట్ కల్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. రోడ్లపై రద్దీని తగ్గించేందుకు యాజమాన్యాలు దీనికి సహకరించాలని ఆయన కోరారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.

0: రెయిన్బో 101.9.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: FM Rainbow 101.9
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు ఇది మన చట్టం కార్యక్రమంలో మొబైల్ యాప్స్ వాడకం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిడిఏసి చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ

0: శ్రోతలకు నమస్కారం. నిత్య జీవితంలో మనం ఎన్నో యాప్స్ని వాడుకుంటూ వాటిపైన ఆధారపడి ప్రస్తుత జీవనం గడుపుతున్నాం. కూరగాయలు కొండ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్రయ విక్రయాల వరకు కూడా ఈ యాప్స్ పైన, అలాగే ఎన్నో ఇన్ఫర్మేషన్స్ కానీ సమాచారాన్ని సేకరించడం కానీ లేదా సమాచారం ఇవ్వడానికి కూడా యాప్స్ని వాడుతున్నాం. ఈ యాప్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే చాలామంది ఈ యాప్స్ దురుపయోగం వల్లనో లేకపోతే యాప్స్ దుర్వినియోగం వల్లనో ఇబ్బందులు ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీనియర్ డైరెక్టర్ ఏఎస్ మూర్తి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు.
1: నమస్కారం సార్.
0: ఉదయం లేస్తేనే ఫోన్ లేకుండా జీవనం గడపడం కష్టమైపోయిందండి. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉండే జీవన శైలిలో శరీరంలో ఉండే భాగాలతో పాటు ఫోను ఒకటి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇందులో ఇంతగా వీటి ఉపయోగం పెరిగిందంటే దాంట్లో ఉండే యాప్స్ కారణంగానే నేను అనుకుంటాను. ఈ యాప్స్ విషయం గురించి కొంచెం తెలియజేయండి.
1: ఇప్పుడు యాప్స్ అంటే జనరల్గా కంప్యూటర్ ప్రకారం అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ అనేవి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ లాంటివి. మనం అంటే కంప్యూటర్లు వాడుతున్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఎంఎస్ ఆఫీస్ అనేది ఎట్లా ఉండదో అది ఒక అప్లికేషన్. అలాగనే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎలా అప్లికేషన్స్లో ఇవి కూడా మొబైల్ పరంగా వస్తే స్క్రీన్ యొక్క 80 కోట్ల వరకు మొబైల్స్ ఉన్నాయి. అందులో 60 కోట్ల పైన ఇవి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ పనిచేయాలి అంటే యాప్స్ అనేవి చాలా ఈజీగా పనిచేస్తాయి. అయితే మొట్టమొదటిగా మనం యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు యాప్స్ 2 రకాలు. ఒకటి ఆథరైజ్డ్ యాప్స్ అంటాం. ఆథరైజ్డ్ యాప్స్ అంటే ఇప్పుడు గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్లో వాడే వాళ్ళందరికీ గూగుల్ ప్లే స్టోర్ అనేది ఒక ఇది, అది గూగుల్ యాపిల్ స్టోర్. తర్వాత ఎక్కువగా వాడే ఫోన్ ఏంటంటే యాపిల్ స్టోర్. సో ఈ 2 స్టోర్ల నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేది యాప్ అన్నమాట. ఈ యాప్స్ ఏంటంటే అది ఒక ప్రొడక్ట్ లాగే వస్తుంది. డైరెక్ట్గా ఇన్స్టాల్ ఫ్రమ్ ది స్టోర్స్ అయితే మనం ఒక ఆథరైజ్డ్ అని చెప్పవచ్చు ప్రస్తుతానికి. అట్లా కాకుండా ఈ ఇప్పుడు మనకు ఈ డాక్యుమెంట్ అన్నాం అనుకోండి, వర్డ్ డాక్యుమెంట్ డాట్ డాక్ ఫైల్ అని ఉంటుంది, అలాగే ఎక్సెల్స్ పైన డాట్ ఎక్సెల్స్ అంటుంది. అట్లానే ఇది డాట్ ఏపీకే ఫైల్ రూపంలో కూడా ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళు పంపించవచ్చు. ఎందుకంటే కొన్ని మీరు యాప్లే ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను యాపిల్లో అన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేయలేను, అది యాపిల్ ఆథరైజ్డ్ అయి ఉండి డైరెక్ట్గా యాపిల్ స్టోర్లోనే చేయొచ్చు. ఒకవేళ నేను నా యాపిల్ మొబైల్లో థర్డ్ పార్టీ చేయొచ్చు అంటే ఆ ఎక్స్టెన్షన్ ఉన్న ఫోన్ తీసుకొని చేసుకోవచ్చు. ఇది ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అయితే ఈ థర్డ్ పార్టీ వచ్చే అప్లికేషన్లు ఒక విధంగా మనకి అవి ఏం చేస్తాయో తెలియదు, ఏ విధంగా డిజైన్ చేశారో తెలియదు, మన వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లా అని నేను ఆండ్రాయిడ్ యాప్స్లో జరగదు అన్నది కాదు, కానీ ఆండ్రాయిడ్ యాప్స్లో మీరు కానీ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా ఆ ఓపెన్ అయ్యి మీకు ఎటువంటి వాటి మీద మీకు సెట్టింగ్స్ పర్మిషన్స్ కావాలో అది అడుగుతుంది. మీ కెమెరా మీద పర్మిషన్స్ కావాలా, లేకపోతే మీ ఎస్ఎంఎస్ఎస్ చూడడానికి పర్మిషన్ కావాలా, మీ ఫొటోస్ చూడడానికి పర్మిషన్ కావాలా అడుగుతుంది. ఆ వాటి అన్నిటికీ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఇన్స్టాల్ చేయగలరు. కానీ ఈ థర్డ్ పార్టీ దాంట్లో అటువంటి ఇన్ఫర్మేషన్ అడగకుండానే ఇన్స్టాల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా కూడా ఇన్స్టాల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇవి ఎట్లా జరుగుండొచ్చు? మనం ఒక గేమ్ ఆడుతున్నప్పుడు కానీ, లేదా ఇంకో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఒక వెబ్ యాక్సెస్ చేసినప్పుడు మనం ఎక్కడైనా క్లిక్ చేసిన తెలియకుండానే ఒక అంటే అడ్వర్టైజ్మెంట్ చూసి ఈ విల్ విన్ ఐప్యాడ్ అంటే ఐప్యాడ్ ఓహో గెలుస్తామని అక్కడ మనం క్లిక్ కొట్టగానే దాని పేజ్ ఓపెన్ అవుతుంది, దాంతోపాటు ఈ యాప్ ఏపీకే కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఆ విధంగా జరిగే అవకాశం ఉన్నాయి. ఇటువంటి జరిగే అవకాశం ఉన్న అన్ని యాప్స్ ఏదైనా ఒక ఫ్రాడ్ కోసమే. సో మీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికైనా ఉండొచ్చు, లేదా మీలో ఉన్న అదర్ యాప్స్

0: లైక్ ఎస్ఎంఎస్లు తీసుకోవడం కానీ లేకపోతే మీ ఫొటోస్ని తీసుకొని మార్ఫింగ్ చేయడం కానీ అవకాశం ఉంది అన్నమాట.
1: అంటే ఒక్కసారి మన ఫోటోలకి మన ఎస్ఎంఎస్లకి మన కెమెరాకి యాక్సెస్ ఇచ్చినట్లయితే లిటరల్గా అదేదో మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు మన ఆయు మన ఇంటి గుట్ట అంతా వాడి చేతిలో పెట్టినట్టే.
0: అంతే, ఇప్పుడు మీరు ఉదయం లేచి బాత్రూంలోకి తీసుకెళ్ళి మొబైల్ చూస్తున్నారు అనుకోండి, మీరే చూస్తున్నారా లేకపోతే మీరు మీ కెమెరాకి పర్మిషన్ ఇచ్చిన యాప్ కూడా చూస్తుందా? సో ఇది జరగవచ్చు,
1: అది కూడా జరగవచ్చు. దాన్ని రికార్డ్ చేసి దాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి కూడా వాడిన సందర్భాలు
0: అవకాశం ఉన్నది. సో ఈలో ఇటువంటి కేసులు జరిగాయి, మీరు మొబైల్ పక్కన పెట్టేసి సడన్గా మీ సిరి కానీ లేకపోతే మీ గూగుల్ వాయిస్ కానీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడుగుతుంది. అంటే ఏంటి అంటే దే ఇట్స్ లిజనింగ్, ఇట్స్ థింకింగ్ దాట్ యు ఆర్ టాకింగ్ టు దట్ మొబైల్.
1: ఓకే,
0: సో డేటా అయితే మీకు రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ ప్రమేయం లేకుండా. ఈ థర్డ్ పార్టీ యాప్స్లో మరీ ఇంత ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట.
1: అయితే మూర్తి గారు, ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీని మనం నిత్య జీవితంలో భాగంగా ఉంది కాబట్టి ఏ రకమైన జాగ్రత్తలు మనం తీసుకోవాలంటారు?
0: సార్, మొట్టమొదటి జాగ్రత్త మనం తీసుకోవాల్సింది ఏదైతే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నారో, ఎగ్జాంపుల్గా మనం బ్యాంక్ యాప్ తీసుకుందాం. ఇందాక చెప్పినట్టు ఏదైనా ఆండ్రాయిడ్ యాప్స్లో స్టోర్లో కానీ లేకపోతే యాపిల్ స్టోర్లో కానీ మీరు వెళ్ళి బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సెర్చ్ కొట్టారనుకోండి, మీకు అక్కడ 15-16 యాప్స్ ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోతోనో లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోతోనో అనుకుందాం, ఆ లోగో లుక్ లైక్ లోగోతోని 10-15 అప్లికేషన్ ఉంటాయి.
1: వాస్తవానికి బ్యాంక్తో ఒకటే యాప్ ఉండాలి.
0: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ యోనో అనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది సో ఒకటే ఉంటుంది యాప్, వాళ్ళ యాప్ యోనో యాప్ అని ఉంటుంది.
1: అధికృతమైనది ఒకటి ఉంటుంది,
0: అధికృతమైనది ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు ఈ అంటే ఆ కంపెనీ అన్నది 2-3 రకాలుగా లేక లోన్ యాప్స్కి ఒకటి ఇంకొక దానికి ఒకటి ఉండొచ్చు. మీరు ఏ యాప్ ఇన్స్టాల్ చేయాలన్నది మీకు అంతగా అవగాహన లేకపోతే మీరు ఆ ఎస్బీఐ వెబ్సైట్కి కానీ లేదా బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ కానీ లేదా సిటీ బ్యాంక్ వెబ్సైట్ కానీ వెళ్ళి అక్కడ యాప్ క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్లో అక్కడ క్లిక్ చేస్తే మీరు అది రైట్ ప్లేస్కి, అది ఏ రైట్ యాప్కి తీసుకెళ్తుంది, అది ఒకటి. అంతకుముందే మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోముందు ఒకవేళ మీరు ఆ బ్యాంక్ వెళ్ళాలన్న ఐడియా లేకపోతే అక్కడ ఉన్న 15 యాప్స్లోని మీరు ప్రతిదానికి వెళ్ళి వాటి ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది, ఎంతమంది యూజర్స్ డౌన్లోడ్ చేశారు అన్నది కూడా మీరు చూస్తారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుందాం ఎగ్జాంపుల్, 40 కోట్ల వరకు అకౌంట్స్ ఉంటాయి. అందులో ఈ యాప్ వాడుతున్నారు మినిమం 10 కోట్ల వరకు ఉండొచ్చు. ఇప్పటివరకు అయితే నాకు 2020లో అయితే 4 కోట్లు ఉండేది, ఇప్పుడు 10 కోట్ల వరకు ఉంటుంది. అప్పుడు డౌన్లోడ్స్లో మీకు తెలుస్తుంది ఎంతమంది చేశారని. అదే పక్కన ఉన్న సింపుల్లోని 1000 మందో 2000 మందో 1 లక్ష మందో చేసి ఉంటారు. సో ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, ఇది ఒక సూచన అన్నమాట. మనం ఆశలు చేసినప్పుడు ఎంత ఇది, ఇప్పుడు 10 కోట్ల మంది డౌన్లోడ్ చేశారంటే డెఫినెట్గా మోస్ట్ ఎలిజిబుల్ యాప్ అదే ఉండొచ్చు అని మనం డిసైడ్ చేసుకున్నందుకే కానీ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. ఇన్ఫరెన్స్ అన్నమాట, రిఫరెన్స్ కింద తీసుకోవచ్చు. సో అదొకటి. తర్వాత దానికి ఉన్న ర్యాంకింగ్, ఇప్పుడు 3.3, 4.4, 5.5 వస్తుంది, అది క్లిక్ చేసి అందులో ఉన్న కామెంట్స్ చదవండి. ఆ యాప్ వల్ల ఎందరు నష్టపోయారు, ఎందరు ఇప్పుడు సపోజ్ నేను ఒక ఫేక్ యాప్ డౌన్లోడ్ చేసి దానివల్ల నష్టపోయానంటే డెఫినెట్గా కామెంట్ పెడతాను ఈ యాప్ ఇస్ నాట్ గుడ్ అని. సో ఇది ఒక అనదర్ రిఫరెన్స్ అన్నమాట ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు. బట్ వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీరు ఆ రెస్పెక్ట్ ఏ వెబ్సైట్కి వెళ్తున్నారు, అమెజాన్ వెబ్సైట్కి అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్కి అయితే ఫ్లిప్కార్ట్కి వెళ్ళి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవడం చాలా మంచిది,
1: ఉత్తమం. కన్సర్న్డ్ రియల్ సోర్స్ అంటే ఒరిజినల్ సోర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి
0: మనం క్లిక్ కొడితే రైట్ యాప్కి ఇన్స్టాల్
1: డైరెక్షన్ వస్తుంది. అలా కాకుండా కనబడిన అన్ని యాప్లో ప్రయత్నం చేస్తే
0: మనం ఏదో ఒక ఫేక్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మోసపోయే అవకాశం ఉంది.
1: వీటి పట్ల ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకోదంటారా?
0: తప్పకుండా సార్. ఇప్పుడు బేసికల్గా మనం ఈ మధ్య చూస్తే మనం చైనీస్ యాప్స్ని ఒక 157 యాప్స్ వరకు మనం బ్లాక్ చేసినాం. అయితే ఏంటంటే ఇక్కడ ముందుగా ఈ మోసాలని మనం ఎందుకు అంటే ప్రభుత్వం పరంగా ఇమ్మీడియట్గా అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే చేయలేమన్నది, ఒకటి మన చట్ట ప్రకారంగా మన బిజినెస్ని ఇంటర్నేషనల్ బిజినెస్ని గ్లోబల్ బిజినెస్ని అలౌ చేసినాం. వాటి ప్రకారంగా మనం ఎవరిని పెడితే అన్ని ఇమ్మీడియట్గా మనం బ్లాక్ చేయలేము. అయితే 69A యాక్ట్ ఉందన్నమాట, గవర్నమెంట్ కెన్ బ్లాక్ ఇన్ఫార్మ్ ఫ్రమ్ పబ్లిక్ యాక్సెస్ అండర్ స్పెషల్ కండిషన్స్. 69A యాక్ట్లో అందులో ఒకటి ఏంటి, ఇంటెంట్ ఆఫ్ సోవరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ, సెకండ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా, థర్డ్ సెక్యూరిటీ ఆఫ్ కంట్రీ, ఫోర్త్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్,

0: పబ్లిక్ ఆర్డర్ ఆర్ పబ్లిక్ కంప్లైంట్స్, ఈ ఇట్ల దాని మీద అయినా 69A ప్రకారం గవర్నమెంట్ వాటిని బ్లాక్ చేయొచ్చు. కానీ బ్లాక్ చేసే ముందు దాన్ని తగిన విధంగా పరిశీలించే బ్లాక్ చేయాలి కదా. ఇప్పుడు లేకపోతే ఏంటంటే మీరు కంప్లైంట్ చేస్తారు, నేను కంప్లైంట్ చేస్తారు, ఒక వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం పెంచుకొని దాటి మీద కంప్లైంట్ చేస్తాం అంటే ఇమీడియట్గా మనం బ్లాక్ చేయలేము. ప్రభుత్వం మన సీడాక్లోనే ఒక టీమ్ని, అట్లనే ఇతర చోట్ల లైక్ అయినా కొన్ని R&D ఆర్గనైజేషన్లో ఈ యాప్స్ని కంటిన్యూటిగా అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ యాప్స్ ఏం చేస్తుంటాయి, మేమేం చేస్తామంటే వాటిని ఇన్స్టాల్ చేసి అందులో అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మేము కంటిన్యూంగా వాటిని వాడుతూ వాటి డేటా ఏం చేస్తుంది, డేటా ఎక్కడికి పోతుంది, ఇవన్నీ మానిటర్ చేసి ప్రూఫ్స్ సంపాదించి ఆ ప్రూఫ్స్ని మనం సబ్మిట్ చేస్తాం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గానే ఈ యాప్ గో మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అందుకనే మిమ్మల్ని బ్లాక్ చేస్తామని కంపెనీ నోటీస్ పంపిస్తుంది. ఆ వాటితో పాటే గూగుల్ స్టోర్కి యాప్ స్టోర్కి కూడా పంపిస్తుంది, వాళ్ళు బ్లాక్ చేస్తారు. సో ఏంటంటే ఆ కంపెనీలు ఎవరైతే ఈ కంపెనీలో యాప్స్ డిజైన్ చేశారో ఆ కంపెనీలు వాటికి ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాలి, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ చేయాలి మేము ఇది చేయట్లేదు, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయట్లేదని వాళ్ళు ప్రూఫ్ చేస్తే మళ్ళీ అవి రివైవ్ చేస్తారు.
1: అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవుతారు.
0: ఫాలో అవుతారు
1: అంటే మీరు అన్నట్టుగా ఒక విజిలెంట్ టీమ్ కూడా ఈ యాప్ల పట్ల ప్రభుత్వం నిర్దేశించింది. ఆ విజిలెంట్ టీము వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు, వాటి సాక్ష్యాధారాలు సంపాదించుకొని ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఒక సామాన్యుడిగా నిత్యము ఈ యాప్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, మీరు అన్నట్టుగా అధీకృతమైన సోర్స్ నుంచి మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత క్రయ విక్రయాలు చేయడం మంచిదంటారు. అలా కాకుండా ఈ యాప్స్ని వాడేటప్పుడు ఇప్పుడు వచ్చే పాపప్స్ కానీ అంటే రకరకాల ఆఫర్స్ అని అవి ఇవి వస్తుంటాయి, వాటి పట్ల ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి?
0: సార్, ఇలాంటి లింక్స్ వచ్చినప్పుడు మనం ఆ లింక్స్ని క్లిక్ చేయకుండా ఉండడమే ఫస్ట్ మనం చేయాల్సిన పని. కానీ ఇప్పుడు అలా లింక్ క్లిక్ చేయకపోతే మనం ఆ ఆఫర్ని ఎలా తీసుకోవాలి అన్నది కూడా ఉంటుంది, ఒకవేళ ఒక్కొక్కసారి నిజమయ్యే ఉండొచ్చు. సో అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఆ లింక్ ఎక్కడైతే ఉందో దాన్ని కాపీ చేసి పేస్ట్ మరొక URL అంటే మరొక పేజ్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ సమాచారం చూడాలి. అదొకటి. మేము శాండ్ బాక్సింగ్ ఎన్విరాన్మెంట్ అనే టెక్నికల్గా ఆడతాం, అంటే ఇది చాలామందికి అర్థం కాదు జనరల్ పబ్లిక్కి. అదేంటని చేస్తామంటే ఇప్పుడు శాండ్ బాక్సింగ్ అంటే మేము ఒక సిస్టంలోనే ఇంకొక సిస్టమ్ క్రియేట్ చేసి అందులో డౌన్లోడ్ చేసి టెస్ట్ చేస్తాం. మరి జనరల్ పబ్లిక్ అలా చేయలేరు కాబట్టి వీటికంటూ ఒక ఆ మొబైల్ కాకుండా వేరే వార్డెన్ మొబైల్ని కానీ లేదంటే వేరే వార్డెన్ సిస్టంలోని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో యాంటీవైరస్తో స్క్రీన్ చేసుకొని అది మంచిదిగా ఉందా లేదా చూడాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే అది డౌన్లోడ్ అయిపోయినప్పుడు అదంతా అది ఇన్స్టాల్ అయిపోతే దాన్ని అంటే మనం ప్రమేయం లేకుండా అది ఇన్స్టాల్ అయిపోతే అటువంటి సాఫ్ట్వేర్ను వాడకూడదు. ఇదే మనం ఏం చేస్తున్నామంటే శాండ్ బాక్స్ అంటే వేరే సిస్టంలో అంటే మనకు ప్రమాదం ఏం డేటా ఉండదు అనమాట, మన అలాంటి సిస్టంలో డౌన్లోడ్ చేస్తాం, ఒకవేళ ఇన్స్టాల్ అయిపోతే డిలీట్ చేస్తాం, వాడము అనమాట.
1: ఈ సిస్టమ్లో అయితే మనకు కావలసిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా లేని దాంట్లో టెస్ట్ చేసినట్టయితే దాని నిజ నిజాలు బయటకు వస్తాయి. కాబట్టి
0: మనం అదే వెబ్సైట్ని క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అయిపోయింది, ఎప్పుడైతే అదంతటా అదంతా ఇన్స్టాల్ అయిపోయిందో సో అది గ్యారంటీగా ఫ్రాడ్కి సంబంధించింది అయి ఉంటుందని మనం కన్సిడర్ చేసుకుని దాన్ని అక్కడి నుంచి డిలీట్ చేసేస్తే సరిపోతుంది.
1: అంటే ఒక ప్రమాణం ఏంటంటే ఏ సందర్భం లేకుండా ఏ విషయం తెలియకుండా వచ్చే లింకుల్ని పొరపాటున కూడా క్లిక్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్గా డిలీట్ చేయడం బెటర్.
0: ఒకవేళ క్లిక్ చేయాలి అంటే మనకు అవకాశం ఉంటాయి, అంటే ఆ లింక్ కాపీ చేసి పేస్ట్ చేసుకొని వేరే URL వేరే బ్రౌజర్లో ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటే అది చేసుకోవచ్చు.
1: చేసుకొని
0: దాని గురించి తెలుసుకొని ఆ కంపెనీ, ఇప్పుడు కంపెనీని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు Amazon.com నుంచి వస్తుందా లేకపోతే Amazon.com ఏ బదులు ఇంకా ఎట్టు ఉంటుంది ఏదో ఉంటుంది సింబుల్ ఉంటుంది అది అమెజాన్ వెబ్సైట్కి వెళ్తుందా అది చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆ యాప్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అది వెళ్ళి మన గూగుల్ స్టోర్లో నుంచే ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ విధంగా చెక్ చేసుకోవడం వల్ల కొంతవరకు మనం జాగ్రత్త పడవచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారండి, నమస్కారం.
0: నమస్కారం సార్.

ఇంతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో మొబైల్ యాప్స్ వాడకం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిడిఏసి చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ ఏఎస్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం ఆనందమయం. ఇంకెందుకు ఆలస్యం? ప్రశాంతి వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆఫ్ కామెడీ అండ్ జోక్స్ అండ్ అంటే చెప్పలేని మాటలు, ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేస్తుందని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన షోనైతే స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ సాంగ్తో.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆర్జే ప్రశాంతి. ఫాదర్స్ డే ఒక్కరోజే జరుపుకోవాలా? డాడీకి ప్రతిరోజు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పలేమా? అంటే నిజంగానే చెప్పలేం. అమ్మకైనా మదర్స్ డే అని చెప్తూ ఆమెను ఆట పట్టిస్తూ నవ్విస్తాం, కానీ ఫాదర్స్ డే రోజు డాడీకి ఫాదర్స్ డే అని చెప్పడానికి కూడా మనం మొహమాట పడతాం, కొంచెం వేరేలా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ ఫాదర్స్ డేకి ఈ అందరూ కొందరు చిన్నపిల్లలు వాళ్ళు ఉన్న వాళ్ళు, ఈ జనరేషన్ కిడ్స్ వాళ్ళైతే చాలా చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు ఒక ఎమోషన్ కనెక్షన్స్ ఉంటాయి. కానీ 90s కిడ్స్ ఫాదర్స్కి అన్ని ఎమోషన్స్ ఎన్ని కనెక్షన్స్ ఉన్నా అవన్నీ మనసులోనే దాచుకొని అక్కడే ఆగిపోతారు తప్ప డాడీ నాన్న నీకు ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అని ఎవ్వరు చెప్పలేరు. ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇచ్చినా కూడా ఏంట్రా ఇవాళ ఎప్పుడు లేనిది నాకు కొత్తగా గిఫ్ట్ ఇస్తున్నావు అన్నట్టుగా మాట్లాడే అమాయక నాన్నలు 90s కిడ్స్ నాన్నలు అన్నమాట. తండ్రి మన జీవితానికి కనిపించని హీరో. అమ్మ ప్రేమనేమో మాటల్లో చెప్తాం, కానీ తండ్రి ప్రేమను ఎక్కువగా అనుభూతి చెందుతాం. తన కష్టాలను దాచిపెట్టి తన బాధలను మౌనంగా భరించి కుటుంబం కోసం ప్రతి క్షణం శ్రమించే వ్యక్తి తండ్రి. దాచిపెట్టి తన బాధలను మౌనంగా భరించి చిన్నప్పుడు మన చేతిని పట్టుకొని నడక నేర్పించినటువంటి వ్యక్తి తండ్రి. మనకు మంచి చదువు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తన కోరికలను పక్కన పెట్టి కష్టపడే మనిషి తండ్రి. బయట ప్రపంచాన్ని ఆయన కఠినంగా కనిపించవచ్చు, అంటే మనకు బయట ప్రపంచానికి ఆయన ఎలా కనిపిస్తారంటే కఠినంగా కనిపిస్తారు, కానీ తన పిల్లల విషయంలో మాత్రం ఆయన హృదయం ఎంతో మృదువుగా ఉంటుంది. మనం అడిగిన

ప్రతి వస్తువు వెంటనే ఇవ్వలేకపోయినా మన అవసరాలను తీర్చడానికి ఎన్నో రాత్రులు నిద్రలేక పనిచేసేది తండ్రి మాత్రమే. తన అలసట, తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కుటుంబం కోసం జీవిస్తాడు. పిల్లలు ఎదిగే కొద్దీ తండ్రి మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తాయి, కానీ కాలం గడిచే కొద్దీ ఆ మాటల వెనుక ఉన్న ప్రేమ, బాధ్యత, అనుభవం అనేది అర్థమవుతుంది. పిల్లలు ఎదిగే కొద్దీ తండ్రి మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తాయి, కానీ తండ్రి కోపం వెనుక ఉన్నటువంటి ప్రేమ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన నిశ్శబ్దం వెనుక త్యాగం ఉంటుంది. ఫాదర్స్ డే అనేది కేవలం ఒకరోజు మాత్రమే కాకుండా తండ్రి చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకోవడానికి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ఇదొక మంచి అవకాశం. నాన్న, మీరు చేసిన త్యాగాలకు ధన్యవాదాలు అని మాటలను ఆయన జీవితంలో ఆయనకు ప్రపంచాన్నే ఇచ్చినంత ఆనందం ఇస్తుంది. తండ్రి మన జీవితంలో ఒక వృక్షం లాంటి వారు. ఎండలో తాను నిలబడి తన పిల్లలకు నీడనిస్తాడు. ఆయన ప్రేమను కొలిచే కొలమానం లేదు, ఆయన త్యాగానికి ధర లేదు. ప్రపంచం మనల్ని నమ్మినా నమ్మకపోయినా మనపై నమ్మకం ఉంచే మొదటి వ్యక్తి తండ్రి. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి తండ్రికి హృదయపూర్వక వందనాలు. ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఫాదర్స్ డే అనే కనెక్షన్ నాకు తెలిసి చాలామంది ఫాదర్స్కి ఉండదన్నమాట. కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకంటూ, ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. అదే మదర్స్ డే గురించి అయితే అమ్మకి చాలా అంటే జోక్స్ చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, సరదాగా నవ్వించవచ్చు, కానీ నాన్నని మాత్రం ఇలా చేయలేం. కనీసం నాన్న దగ్గరికి వెళ్ళి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని కూడా మనం చెప్పలేం, ఎందుకంటే ఆ కనెక్షన్ అలా ఉంటుందన్నమాట. ఎప్పుడు చెప్పండి, కొత్తగా చెప్పినట్టు అనిపిస్తుంది, చెప్పడానికి కొంచెం మొహమాట పడ్డట్టు అనిపిస్తుంది. సో ఇవన్నీ తలుచుకుంటే, ఒక్కసారి నాన్న చేసినటువంటి పనులు, ఆ బాధ్యతలు, అవన్నీ మనం ఒక్కసారి ఆలోచించుకుంటే మనం ఈ జన్మంతా నాన్నకి మనం ఏం చేసినా తక్కువే. కానీ నాన్న మాత్రం మనమంటూ ఒక మంచి ఈ ఉద్యోగాన్ని సంపాదిస్తూ, మనం ఒక ఇల్లు తీసుకోవటం, ఒక కారు తీసుకోవటం, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి చూపించడం, నీ కొడుకు నీ కూతురు సివిల్స్ సాధించారు, సిఏ సాధించారు, ఎంబీబీఎస్ చేశారు, ఒక మంచి స్థాయిలో ఉన్నారు, ఇంకా నీకేంటి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అన్నప్పుడు నాన్న ముఖంలో ఒక చిరునవ్వు ఉంటుంది చూసారండి, అది వెలకట్టలేనిది. ఆ చిరునవ్వు కోసం మీరు ఎంతగా శ్రమించినా తప్పులేదు, ఎందుకంటే వారు మనకు జన్మనిచ్చి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు చాలా కష్టపడి పెంచారు. కాబట్టి మనం వారికంటూ ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే వాళ్ళని మనమంటూ ఒక మంచి స్థాయిలో ఉంటూ వాళ్ళను హ్యాపీగా చూసుకోవటమే నాన్నలకు ఇచ్చే గొప్ప గిఫ్ట్ అన్నమాట.

0: Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆచి ప్రశాంతి. బ్యాక్ టు బ్యాక్ నాన్న సాంగ్తో మీరు ఒక ఫీల్కి వెళ్ళారు. వారిని గుర్తు చేసుకుంటూ అదొక ఎమోషనల్గా ఫీల్ అయ్యారని నేను అనుకున్నాను. నేను కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఇవాళ తలపతి విజయ్ పుట్టినరోజు. తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు తలపతి విజయ్. తన నటన, డ్యాన్స్, స్టైల్, సామాజిక సేవా కార్యక్రమాలతో కోట్లాది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జూన్ 22 జన్మించిన విజయ్ చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి అనేక సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. యాక్షన్, ప్రేమ, కుటుంబ కథ చిత్రాలు ఏవైనా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. సినిమాల్లో మాత్రమే కాకుండా సామాజిక సేవలో కూడా విజయ్ ముందుంటారు. విద్యార్థులకు సహాయం చేయటం, అవసరమైతే వారికి తోడుగా నిలవటం వంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేసి మనుషుల మనసుల్లో మరింత స్థానం సంపాదించారు. విజయ్ సినిమాలు యువతకు ప్రేరణను అందిస్తాయి. ఆయన చెప్పే సందేశాలు పాత్రల ద్వారా సమాజానికి మంచి విలువలను అందించడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ఆయనను అభిమానులు ప్రేమగా తలపతి అని పిలుస్తారు. ఈ ఏడాది స్పెషల్ ఏంటంటే తలపతి విజయ్ పుట్టినరోజు. ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించినటువంటి విజయ్ ఇప్పుడు ప్రజానాయకుడిగా కొత్త బాధ్యతలను స్వీకరించి మరో అధ్యాయాన్ని ప్రారంభించారని చెప్పుకోవచ్చు. సినిమా రంగంలో కష్టపడి ఎదిగిన విజయ్ తన పట్టుదల, క్రమశిక్షణ, ప్రజలతో అనుబంధం ద్వారా యువతకు ఆదర్శంగా నిలిచారని చెప్పవచ్చు. కళలు కనడమే కాకుండా వాటిని సాధించడానికి నిరంతరం శ్రమించాలనే సందేశాన్ని ఆయన ప్రయాణం మనకు తెలియజేస్తుంది. నేటి యువత విజయ్ను కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసం, నాయకత్వం, సామాజిక బాధ్యతకు ప్రతీకగా చూస్తున్నారు. ఆయన మాటలు, ఆలోచనలు, ప్రజల పట్ల చూపే ప్రేమ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఒక కళాకారుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ప్రజానాయకుడిగా కొనసాగటం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. అందుకే ఈ పుట్టినరోజు కేవలం అభిమానుల వేడుక మాత్రమే కాకుండా ఒక కొత్త నాయకత్వానికి స్వాగతం పలికే సందర్భంగా మారింది. కళలను నిజం చేసుకోవాలంటే ప్రతిభతో పాటు పట్టుదల, క్రమశిక్షణ, ప్రజలపై ప్రేమ కూడా అవసరమని జీవితంలో నిరూపించినటువంటి వ్యక్తి తలపతి విజయ్. యువతకు స్ఫూర్తిగా, ప్రజలకు ఆశగా నిలుస్తున్న తలపతి విజయ్కు హృదయపూర్వక

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం ఆనందమయం. నిలయంలో సమయం 6:59:53 అవుతుంది. యోగా డే. యోగా అంటే కేవలం యోగా డే రోజు మాత్రమే చేసేది కాదు. మనం గుర్తింపు చేసుకోవడానికి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అయితే మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. కానీ యోగా ప్రతిరోజు చేయటం వల్ల మనకు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అవి ఆ బెనిఫిట్స్ వల్ల మనం హెల్తీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. మంచి ఫుడ్ తీసుకుంటూ యోగా చేస్తూ ఉంటే నాకు తెలిసి ఎలాంటి హాస్పిటల్స్ విజిట్ అవ్వాల్సిన అవసరం లేదని నేను చెప్తాను. యోగా స్పెషలైజేషన్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశానికి చెందినటువంటి ఈ ప్రాచీన సాంప్రదాయం ప్రపంచ దేశాలకు ఆరోగ్య మంత్రంగా మారింది. యోగా మన శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా ఉంచే ఒక అద్భుతమైన సాధనం. నేటి ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యోగా మనకు ఒక ఉత్తమమైన పరిష్కారం. ప్రతిరోజు కొద్ది నిమిషాల పాటు యోగాభ్యాసం చేయటం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. యోగా వల్ల శరీరానికి బలం పెరుగుతుంది.

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి అనేక వ్యాధులను నియంత్రించడంలో యోగా సహాయపడుతుంది. అంతేకాకుండా మనసుకు ప్రశాంతతను, ఏకాగ్రతను, ఒత్తిడిని పెంచుతుంది. యువతలో పెరుగుతున్నటువంటి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగులకు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. వృద్ధులకు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను నిజం చేసే సాధనం యోగా. యోగా మన భారతీయ సంస్కృతి ప్రతీక మాత్రమే కాకుండా ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన బహుమతి. ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగా తమ జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రారంభించండి. ప్రతిరోజు యోగా చేస్తే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత, జీవితానికి ఆనందం లభిస్తాయి. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు యోగను మన రోజులో ఒక భాగంగా చేసుకుంటే మనం హెల్దీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నమాట. నాకు తెలిసి జిమ్లు, ఈ డైట్లు కన్నా యోగా చేయటం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రత బాగుంటుంది. అంటే మనం ఏదైనా చిక్కుల్లో, సమస్యల్లో, మానసిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అవేవి పట్టించుకోకుండా మన ఏకాగ్రత కోల్పోకుండా యోగా అనేది మన శరీరానికి అనుకూలిస్తుంది అన్నమాట. ప్రతిరోజు యోగా చేయండి. ఈ యోగా రోజు నుంచి స్టార్ట్ చేసి మీకంటూ ఒక డేని పెట్టుకోండి. ఇన్ని డేస్ మీకంటూ యోగా చేయడం అలవాటు లేకపోతే యోగాను ఈరోజు నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంచుకోండి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధపడుతూ అప్పుడు నేను చేయలేకపోయానే అని తలుచుకుంటూ ఉండడం కన్నా మనం హెల్దీగా ఉంటూ యోగా చేస్తూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటే ఇంకా బాగుంటుంది. యోగా అనేది ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు చేస్తే మనం హ్యాపీగా, హెల్దీగా, ప్రశాంతంగా ఉంటాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM 104.9 MHz with your words, Archie Prashant.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. మనమున్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. ఆలస్యం చేయకుండా మీరు మాకు కాల్ చేయొచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. నేను ఇవాళ అడిగే టాపిక్ ఏంటంటే, జూన్ 21 యోగా డే, అది మనందరికీ తెలిసి ఆ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు యోగా చేయడం వల్ల బెనిఫిట్స్ అనేవి చాలా

చాలా ఉన్నాయి, అవన్నీ నేను మీతో మాట్లాడాను, మీకు కూడా తెలుసే. నెక్స్ట్ డే కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో దీని గురించి, యోగా గురించి మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్లు 0402323 0030, 0402323 4821, 0402970 4715కి కాల్ చేయండి. మీ అభిప్రాయాలని నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz with యువర్ ఆచే ప్రశాంతి. ఆలస్యం చేయకుండా మన హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323 0403 0402323 4821 0402970417 కాల్ చేయండి. ఒక కాలర్ అయితే మనకు రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
2: హలో
1: హలో నమస్తే అండి.
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్
2: మేడం గారు.
1: గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి.
2: ఆన్లైన్ లో ఉన్నానండి.
1: ఆనేరండి.
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి సార్.
2: ఓం నమః శివాయ. ఇంకా హ్యాపీ యోగా డే మేడం. అయిపోయినా కానీ రోజు యోగా డే అండి.
1: అవును సార్, అందుకే అడిగాను.
2: ప్రతిరోజు నిత్యం, ప్రతిరోజు నిత్యం యోగా డే అండి.
1: అవును.
2: మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుణ్యం అంటూ ప్రతిరోజు కూడా ప్రతి వారిని చేసుకోమని చెప్తున్నారండి. వారు చెప్పినందుకు కూడా వారి మాట తీసేయకుండా మనం అందరం చేసుకుంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటుందండి. మన గురించి కదండి
1: చెప్తున్నారు.
2: నూనె 10% తగ్గించమని రకరకాలుగా మన మంచి గురించి అన్ని చెప్తున్నారండి నరేంద్ర మోడీ గారు. ఆయన గురించి కదండి, ఆయన రోజు చేస్తారండి. ఆ సారి కూడా నేను కూడా అండి రోజు డైలీ 4:30 లేస్తానండి మేడం. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ 4:30 లేస్తాను మేడం. ఇంకా నాకు వచ్చినంత వరకు నేను చేసుకుంటాను మేడం. 25 మినిట్స్ వరకు కూడా నేను పొద్దున్నే స్నానం చేసి కాలకృత్యాలు తీసుకుని స్నానం చేసేయండి. నాకు ఎంత అయితే వస్తుందో అంత చేసుకుంటాను ప్రతిరోజు నిత్యం. యథార్థంగా చెప్తున్నాయండి. అబద్ధం కదండి. నేను బ్లైండ్ అండి, మీకు తెలుసు. కానీ నేను కరెక్ట్ గా 4:30 ఎగ్జాక్ట్లీ లేస్తానండి. లేచి ఒక 25-30 మినిట్స్ వరకు చేసుకుంటాను. నేను మళ్ళీ డ్యూటీకి ఎక్కాలి కదండి. 5:45 మళ్ళీ గేట్లు గట్ట తీసుకోవాలండి. మళ్ళీ డ్యూటీలో 6:00 మళ్ళీ డ్యూటీ ఎక్కాలండి. నేనండి మనం ఎంత చేసుకుంటే అంత మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుందండి. వాకింగ్ కూడా చేస్తానండి. కాసేపు ఒక 20 నిమిషాలు అయితే వాకింగ్ చేస్తాను. వాకింగ్ ఎలా చేస్తావు, కళ్ళు కనబడవు కదా మెహర్ బాబు అంటే ఏం చెప్పనండి. అది ఒక ఐడియా అండి. గోడను పట్టుకుని 30 అడుగులు ఇక్కడ నుంచి ఈ ముందు గేట్ నుంచి బయట గేట్ వరకు 30 అడుగులు ఉంటుందండి లెక్క ఎడతాను. అలాగే ఒక 200 అడుగులు తిరుగుతానండి. 200 సార్లు అండి, 200 అడుగులు కదండి, 200 సార్లు తిరుగుతానండి లెక్క పెట్టుకుని. ఇంకా ఆపేస్తానండి. కదేవేద సూర్య భగవాన్ నమస్కరిస్తానండి. నా ఆరోగ్యం అయితే చాలా మంచిగా ఉంటుందండి. నాకు 63 ఇయర్స్ మేడం ఇప్పుడు.
1: సూపర్ సార్.
2: మొన్నే వచ్చినాను 63, 62, 4 అయ్యి ఇప్పుడు కూడా నేను యంగ్ గానే ఉంటాను మేడం.
1: సూపర్ సార్, మీ మాటల్లోనే తెలుస్తుంది.
2: నేను చాలా యాక్టివ్ గా ఉంటాను మేడం.
1: అవును సార్, మీరు మాట్లాడే విధానంలో అర్థం అవుతుంది, చాలా యాక్టివ్గా ఉంటారు.
2: యథార్థంగా చెప్పాలంటే అండి ఎదుటి మనిషి నాకు కనబడదండి, ఎలా ఉన్నాడన్నది కనబడదండి. అలాంటిది నేను డ్యూటీ చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి మేడం.
1: అదే నేను కూడా షాక్ లో ఉన్నాను సార్.
2: అవునండి, కదండి యథార్థం చెప్తున్నాను. దేవుని మీద
1: ప్రమాణం చేస్తారు సార్.
2: పూర్తిగా కనబడదండి, 100% కంప్లీటెడ్ బ్లైండ్ పర్సన్ అండి. అయినా కానీ నేను చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మన ఎఫ్ఎం రెయిన్బో ఏంటంటే ఇంకా శక్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయి మేడం. యోగా కదండి, మన ఎఫ్ఎం రెయిన్బో ఏంటంటే ఇంకా శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతున్నాయి మేడం.
1: సూపర్ సార్,
2: ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఇట్లు పోల్చెట్టి మెహర్ బాబా చిత్తగించగలను. థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సార్, కాన్ఫిడెంట్ను ఒప్పుకోవచ్చు. చాలా కాన్ఫిడెంట్గా, చాలా యాక్టివ్గా ఉంటారు. సో సార్, బ్లైండ్ అయినప్పటికీ కూడా వాకింగ్ చేయటం, యోగా చేయటం ఇలాంటివి చేస్తున్నారంటే నిజంగా ఆరోగ్యం పట్ల ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా యోగా మనం కరెక్ట్గా అంటే మనకు వచ్చిన విధంగానే, మనం ఏవేవో గొప్ప గొప్పగా చేయాలని లేదు, మనకు వచ్చిన విధంగానే చేస్తూ మంచి ఆరోగ్యాన్ని తీసుకుంటే అంతకుమించింది ఏముంటుంది? నాకు తెలిసి ఆరోగ్యం తర్వాతే ఏదైనా, ఎన్ని ఆస్తులున్నా ఎన్ని కోట్లున్నా ఆరోగ్యానికి మించిన ఆస్తి అనేది ఉండదు. కాబట్టి ఈ యోగాతో మనం సాధ్యం చేసుకోవచ్చు. మరొక కలర్ అయితే మనకు రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం.

0: हेलो हेलो हेलो
1: సంధ్యా వందనం అండి. ప్రశాంతి గారు
0: సంధ్యా వందన మురళి గారు, బాగున్నారా?
1: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నాను సార్, చెప్పండి.
1: బాగుండండి. అయితే యోగా గురించి, అంటే మీరు కరెంట్ సిచ్యువేషన్స్ ని తీసుకొని టాపిక్ తీసుకుంటున్నారు.
0: అవును సార్.
1: అయితే బాగుంది. అయితే ఇంకోటి ఏంటంటే, దీనికి సందర్భించి దీనికి అనుసారంగా ఒక సాంగ్ చెప్తున్నానికి యోగా చేసి పెట్టండి.
0: చెప్పండి.
1: అల్లరి మొగోటు చిత్రం నుంచి మోహన్ బాబు గారు, రమ్య కృష్ణ, మీనా గారి. అయితే అందులో ఒక సాంగ్ ఉంది, బంచికి బం బం చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేక.
0: ఇందాకే వేశాను సార్ సాంగ్.
1: వేశారా?
0: వేశాను.
1: విన్ అయితే నేను విన్లేదు, సారీ సారీ. ఓకే ఓకే. అయితే యోగా అంటే ఒంటికి ఏంటండి, మనకు డైలీ మనకు భగవంతుడు ఇచ్చేది 24 గంటల వరం. అంటే బ్యాంక్ లో మనకు ఒక డిపాజిట్ అమౌంట్ లేక మన లైఫ్ కి ప్రతి 24 గంటలకు ఒక వ్యవధి, అదే కాలాన్ని ఇస్తూ ఉంటాడు దేవుడు. అయితే ఆ కాలంని మనం కరెక్ట్ సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు 2 గంటలు కష్టపడి, అంటే చేయాల్సిన క్రియలు, యోగా క్రియలు గాని చేసేసుకుంటే ప్రతిమ 22 గంటలు ఈ శరీరం అనేది అలసట చెందదండి. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఇంకోటి, మన శరీరంలో పుట్ట గుండె ఒకటే ఉందని అందరం అనుకుంటాం, కానీ ఇంకొక గుండె మన కాళ్ళల్లో ఉంటుందండి. అయితే వాకింగ్ అనేది ఒక 45 మినిట్స్ టు 1 అవర్ మనం చేసినాం అనుకోండి, ఈ శరీరం రక్త ప్రసరణ చాలా బాగా జరిగి శరీరం బాగుంటుంది. ఇంకోటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆలోచన విధానం బాగుంటుంది. యోగాలో పట్ట కొన్ని, అంటే 45 మినిట్స్ వాకింగ్ చేసుకొని ఒక 45 మినిట్స్ యోగా క్రియలు చేసుకుంటే బాగుంటుంది. అందులో ఇంకో 30 మినిట్స్, ఇది నేను రెగ్యులర్ గా చేస్తాను ప్రశాంతి గారు, నేను ఉత్తరం చెప్పట్లేదు.
0: చెప్పండి.
1: అయితే రెగ్యులర్ గా నేను ఏంటంటే ప్రాణాయామానికి ఒక 30 మినిట్స్ కేటాయిస్తానండి, 30 మినిట్స్ 1 అవర్ కేటాయిస్తాను. ఆ ప్రాణాయామంలో ఏంటంటే కపాలభాతి, ఇంకోటి ఏంటంటే సూర్యనాడి, చంద్రనాడి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే అనులోమ విలోము, ఇంకోటి ఏంటంటే మన బ్రాహ్మణి ప్రాణాయామం. బ్రాహ్మణి ప్రాణాయామం ఎటువంటిదంటే, ఆ చెవులు మూసుకొని ముక్కు నోరు గిట మూసుకొని అని సప్పుడు, అంటే ఒక బటర్ఫ్లై సీతాకోక చిలుక సప్పుడు చేసేటట్టు ఆ విధంగా శరీరం లోపల ఆ ఒక శబ్దాన్ని ఇస్తే మీ మైండ్ లోపల ఎక్కడనన్నా కూడా మబ్బుతనం అనేది ఉందంటే వెళ్ళిపోతుందండి, మెమరీ పవర్ కూడా బాగుంటుంది. ఇంకోటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఓంకారాన్ని మనము ఓం అంటాం కదా, యాక్చువల్ గా ఆ ఓ ఇట్లాంటి ప్రాణాయామం 3 ప్రక్రియలు 4 ప్రక్రియలు చేయాలి. ఓం ని చేస్తే ఎంత బాగుంటుందంటే ఆ దాన్ని ఇంకా వర్ణించడానికి కష్టమండి, ఆ తత్వాన్ని పొందాల్సిందే. పరమాత్మ తత్వాన్ని మనం ఏ విధంగా అయితే మన మనసుతోటి చెందుతామో, ఈ యోగాలో పాటు ఉన్న సుఖాన్ని, అంటే సుఖము సంతోషము ఆరోగ్యాన్ని ఆ తత్వంతో పొందగలుగుతాం. మాటలతో చెప్పడానికి వీలుండదండి ప్రశాంతి గారు.
0: అర్థమవుతుంది సార్ మీరు చెప్తుంటే.
1: అదే అండి, ఆ తత్వం అనేది చాలా గొప్పదండి. ఇంకోటి ఏంటంటే, మనకు ఈ యొక్క ఉపాధి ఏదైతే పరమాత్ముడు ఇచ్చిన ఈ శరీరం ఉందో, ఈ ఉపాధి చాలా చాలా అద్భుతమైందండి. ఇట్లాంటి మెషినరీ ఇంకా నువ్వు ఎన్ని యుగాలు తీసుకున్నా ఇంకా ఎవరు క్రియేట్ చేయలేరు, అది ఇంపాసిబుల్. ఇది ఎంత గొప్పదంటే, ఇవి చేసినామంటే దాన్ని మీరు చవి చూడొచ్చండి. ఏ విధంగా అంటే, మీరు చేసే ఏ పనినైనా కూడా మీరు ఆ ఒక శుద్ధితో చేస్తే దాని లోపల పొందిన ఒక ఆనందాన్ని వ్యక్తపరచకుండా మీ శరీరము ఎంతో ఎంతో ఉల్లాసంగా ఉంటుందో, అది మీరు చెప్పకున్నా సరే ఆ ఆనందము మీ మొహం లోపల మీ చర్మం లోపల ఆ గ్లోని తెస్తుందండి.
0: సూపర్ సార్, నిజంగా చాలా మంచిగా చెప్పారు.
1: ఓకేనండి, హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మురళి గారు ఎప్పుడు కాల్ చేసినా మనం ఏం క్వశ్చన్ అడుగుతామో ఆ క్వశ్చన్కి చాలా వివరంగా లోతుగా చెప్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి సందర్భం కాబట్టి అలాంటి క్రియల గురించి చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు. హలో
2: హలో, ప్రశాంతి గారు నమస్కారం.
0: నమస్కారం సార్.
2: ఊలేటి వారండి.
0: గుర్తుపట్టాను సార్.
2: గుర్తుపట్టారు, వెరీ గుడ్. మెమరీ పవర్ ఇస్ ఎ పవర్ గా. మీరు కూడా యోగా చేస్తారా, అందుకని అంత పవర్ వచ్చేసింది?
0: చేస్తాను సార్.
2: వెరీ గుడ్. అయితేనమ్మా, మన మెహబాబా గారు చెప్పినట్టు

0: 5 ఖర్చు లేనిది ఇది. మనకి మనం చేసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది, ఇంకో 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు.
1: అవును, ఏ హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు.
0: అవసరం లేదు, అది మెయిన్. ఆ భగవంతుడు దయవల్ల, అంటే మనం భగవంతుడి మీద కూడా భారం ఉంచాలి. ఇంతవరకు నేను మేజర్ గా హాస్పిటల్కి వెళ్ళలేదమ్మా, మామూలుగా ఏదో ఫీవరు అంటే అంతే, అంతవరకే.
1: ఓకే, అంటే ఏదైనా సమస్యతోనూ వెళ్ళలేదని చెప్తున్నారు?
0: వెళ్ళలేదు, నాకు బీపీ కానీ షుగర్ కానీ అందరూ అనుకుంటారు, కానీ ఇప్పటికి కూడా టెస్టింగ్ చేసినా కూడా షుగర్ ఎంత లిమిట్ ఉండాలో అంతే ఉంటుంది.
1: ఓకే,
0: బీపీ కూడా కంట్రోలే, షుగర్ కంట్రోలే.
1: సూపర్ సూపర్.
0: ఎందుకంటే మనం కొంచెం చెయ్యాలి. నేను మార్నింగే ఉదయాన్నే 5 గంటలకే లేచిపోయి కాస్త చేస్తూనే ఉంటాను ప్రాక్టీస్. ఏ రోజైనా మిస్ అయ్యానా ఆ రోజంతా దేవంతో బడలిగ్గా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు. మళ్ళీ తిరిగి ఉల్టా కాళ్ళు చేతులు నొప్పెడుతుంటాయి, ఇది ఒకటి ఉందండో దీంట్లో. మనం కంటిన్యూ చేస్తూ చేస్తూ మధ్యలో బ్రేక్ చేసామనుకోండి, కాళ్ళు చేతులు నొప్పెడతాయి, అదొకటి ఉంది.
1: రోజు
0: యాక్టివ్ గా చేసేస్తుంటే ఫ్రీగా అయిపోతుంది అనమాట.
1: ఏదో కోల్పోయినట్టు ఉంటుంది, చేయని రోజు ఏదో
0: కోల్పోయినట్టుగా ఉంటుంది. ఆ రోజు ఏది అసలు పని చేయబుద్ది కాదు, బద్దకిష్ఠుడు అన్నట్టుగా కొంచెం ఆవరించేస్తుంది అనమాట. సరే, ఓకే, ఓరేడు ప్రభాకర్ గారు నమస్కారం, అవకాశం ఇచ్చినందుకు ప్రశాంతి గారు
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మనం ఏదైనా ఒక సాధనాన్ని అభ్యసించినప్పుడు, దేనికైనా అలవాటు పడ్డప్పుడు అది సడన్గా మానేస్తే అది మనం తట్టుకోలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకు బంధువులు చుట్టాలు మన స్నేహితులు క్లోజ్గా ఉండి ఒకేసారి మనతో మాట్లాడడం మానేస్తే ఎలా ఉంటుంది ఆ బాధ అనేది. సో ఇది కూడా ఏదైనా ఒక సాధనాన్ని రెగ్యులర్గా చేసి ఆ సాధనాన్ని ఆపేస్తే అది ఏదో కోల్పోయినట్టుగా, అది ఇంకా చేయాలన్నట్టుగా, మనం ఏ పని చేస్తున్నా ఆ పని మీదే ధ్యాస ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఇదన్నమాట. మనకి ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో
2: హలో
1: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను కుమార్ మాట్లాడుతున్నానండి, గుంటూరు నుంచి.
1: గుంటూరు నుంచి, చెప్పండి సార్.
2: అంటే టాపిక్ యోగా గురించి చెప్తున్నారు, కొంచెం టాపిక్ ఒకసారి క్లారిటీగా చెప్పండి ఒకసారి.
1: అంటే యోగాని యోగా డేనే కాకుండా ప్రతిరోజు చేయటం, మీరు ఎలా చేస్తారు, మీరు అంటే చేయకపోయినా మీరు ఎలాంటి టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారు యోగా గురించి?
2: ఓకే, మా హాస్టల్లో ఉన్నప్పుడు యోగా చేయించేవాళ్ళండి, ప్రస్తుతానికి ఇప్పుడు ఏమి చేయట్లేదు. అంటే మాకు ఒక యోగా గురువు గారు వచ్చేవారు. సో యోగా అంటే చాలా మంది కేవలం ఆసనాలని, లేకపోతే కొందరు ప్రాణాయామం అని, కొంతమంది ఇంకోటి మెడిటేషన్ అని, ఇలా యోగా అంటే ఏదో ఒకటో రెండో అని అనుకుంటారు. కానీ ఈ యోగా అంటే ఒకటో రెండు కాదు, యోగా అంటే ఒక నియమము. రోజు ఒక రోజు మొత్తం మీద, అంటే రోజులన్నిటికీ కలిపి మనం ఏర్పాటు చేసుకున్న నియమాన్ని బట్టి యోగా ఏర్పరచుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఈ యోగా అంటే హఠ యోగం అంటారు.
1: ఓకే, అంటే యోగా చేయటం వల్ల ఆ రోజంతా ఆ ప్రాసెస్ అనేది మన, అంటే యోగా చేసినమా లేదా దానిపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు ఆ డేని.
2: అంటే రోజు ఒక నియమాన్ని పెట్టుకోవడం అనేది యోగా అంటారు. హఠ యోగం అని ఉంటుంది, యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఆసన మెడిటేషన్ సమాధి. ఈ హఠ యోగాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు సమాధి స్థితికి చేరుకుంటారు అని మా గురువు గారు చెప్పారండి.
1: సూపర్ సార్.
2: సో హఠయోగాన్ని ఆచరించాలి, ఏదో ప్రాణాయాము ఇంకా మెడిటేషన్ కాదు, 2-3 రకాలు కాదు, కానీ హఠయోగాన్ని మనం ఆచరించాలండి. అలాగే ఈ యోగాతో పాటు న్యాచురోపతికి కూడా మనం ఆచరించాలి.
1: సూపర్ సార్, థ్యాంక్ యూ.
2: అప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. ఏదో 1-2 చేసుకుని కూర్చుంటాం కుదరదు. అలాగే గర్భస్థ మహిళలకు, ముసలి వాళ్ళకు ఒక రకంగా, చిన్నపిల్లలకు ఒక రకంగా.

0: పండితి అందరికీ ఒకే విధంగా ఉండదు మళ్ళీ.
1: ఓకే,
0: సో ఆ విషయం కూడా తెలుసుకోవాలి. మరి థ్యాంక్ యూ, మరి
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే సార్కి యోగా పట్ల ఒక అభ్యాసన ఉండడం వల్ల అన్నిటి గురించి వివరించారు. చిన్నపిల్లలు ఎలా చేయాలి, గర్భిణీలు ఎలా చేయాలి, వృద్ధులు ఎలా చేయాలి, నార్మల్ పీపుల్స్ ఎలా చేయాలి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎలా చేయాలి, ఆరోగ్యంగా లేని వాళ్ళు ఎలా చేయాలి, ఆసనాల గురించి చెప్పారు, అలాంటివి పాటించాలని మనకు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, మేము అడిగే క్వశ్చన్కి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసేయండి, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: opportunities. Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం ఆనందమయం, రంగులమయం. స్టూడియో క్లాక్లో సమయం 7:26:49 అవుతుంది. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. ఆలస్యం చేయకుండా మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను అడిగే క్వశ్చన్కి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీరు మాకు కాల్ చేయాల్సిన

0: అడిగే క్వశ్చన్కి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323 0403 0402323 4821 0402970 4715కి కాల్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, యోగా డే రోజే కాకుండా, యోగా రోజు మాత్రమే కాకుండా, ప్రతిరోజు యోగా చేయటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను అడిగాను. కాలర్స్ అయితే మనకు రెడీగా ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. హలో
1: హలో
0: హలో
1: రమణే అమ్మ.
0: నమస్తే రమణే గారు, చెప్పండి.
1: ఏమి నాకు రేడియో రాలే, అసలు రాలే. ఏం టాపిక్ అర్థం కాదా, ఎవరు వచ్చింది అర్థం కాదా, పొద్దుటి అట్లే ఉంది.
0: అయ్యో, ఏమైనా ప్రాబ్లం ఉందేమో సార్ మీ దగ్గర. అంటే మీరు, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, యోగా రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు యోగా చేయటం వల్ల బెనిఫిట్స్ అని అడుగుతున్నాను.
1: ప్రశాంతి మాట్లాడి వచ్చింది.
0: ప్రశాంతినే మాట్లాడేది.
1: ప్రశాంతే కదా, పోయిందప్ప కూడా అట్లా వచ్చింది నీ దాంట్లో. నిన్న మొన్న వచ్చావు కదా?
0: ఫ్రైడే రోజు వచ్చాను, మళ్ళీ ఈరోజు వచ్చాను.
1: అదే ఏం ఎందుకు రేడియో, రేడియో రిపేర్ చేసేది కూడా లేరు, ఏం అర్థం కాలేదమ్మా. నాకు అడగాలంటే ఎట్లా అనిపిస్తుంది?
0: అయ్యయ్యో చెప్పండి సార్, ఆన్లైన్లో ఉన్నాం.
1: అన్నాను అమ్మా ప్రశాంత్ గారు,
0: చెప్పండి.
1: యోగా ఒక్కరోజు చేసేది కాదమ్మా, ప్రతిరోజు నిత్యము చేసేదాని వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యం చాలా చక్కబడుతుంది. వాకింగ్ మెడిటేషన్ తర్వాత ప్రాణాయామము, కనీసం కాళ్ళు కొంచెం పైకి కిందికి ఆడించడం, ఇటువంటివన్నీ ఏ చేసినా కూడా మనకు ఉదయం చేసినటువంటి ఉదయం పొద్దున్న చేస్తే ఈవినింగ్ వరకు మనకు మనిషిని బాగా కదిలిస్తుంది. మనకి మనకు ఇండియన్ లో ఆయుష్ వచ్చినట్టే ఈ, కాబట్టి కంప్లీట్ గా మన బాడీ అంతా కూడా చాలా బాగా ఉంటుంది. యోగా చేసిన వల్ల చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం అమ్మా. అదే అమ్మా, అదే ఆ విధంగా ఉంటుంది. సంతోషం పిల్ల ఎట్లా తీసుకుని, నాకు అడగబుద్ధి కూడా కాదమ్మా, ఇలా ఏమిటి టాపిక్ ఏదైనా అడగబుద్ధి కాదు.
0: ఓకే పర్లేదు సార్, అడగడంలో తప్పు లేదు. అంటే టాపిక్ చెప్తేనే కదా మీరు ఆన్సర్ ఇచ్చేది.
1: ముందు వినాలా, విని చేయాలి కదా, అటు వినలేదు. సరే అమ్మా, థ్యాంక్స్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి.
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమాజపేట నుండి.
0: గుర్తుపట్టండి సార్, చెప్పండి.
2: యోగా అనేది మేడం నిరంతరం చేస్తుండాలి మేడం, ఎందుకంటే అది మన ఆరోగ్యానికి చాలా ఉంటుంది. కొద్దిగా నేనైతే యోగా చేయను మేడం, పొద్దున మాత్రం 5 o'clock వేసి గుడికి వెళ్ళిన తర్వాత వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం మేడం. కనీసం 20-30 ఇయర్స్ అవుతుంది మేడం దాదాపు. నేను అందరికి యోగాకు అంత మాకు నాకు అనుకూలంగా లేదు కాబట్టి చేసలేను, కానీ చేసే వాళ్ళకి మాత్రం చేయమని చెప్తారు. ఎవరికైతే వీలుంటుందో వాళ్ళకు.
0: సూపర్ సార్,
2: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యథార్థాన్ని చెప్పారు సార్. అంటే నేను యోగా చేయట్లేదు, వాకింగ్ చేస్తున్నాను. యోగా చేసే వాళ్ళకి హెల్త్ అంత బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. నిజమే సార్. సో ఆలస్యం చేయకుండా మీరు నాకు కాల్ చేయొచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323 0403 0402323 4821 0402970 4715కి కాల్ చేయండి. మీ అభిప్రాయాలని, సూచనలు నాతో షేర్ చేసుకోండి. మరొక కాలర్ అయితే మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో
3: హలో
0: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే అండి, శుభ సాయంత్రం మేడం గారికి.
0: శుభ సాయంత్రం సార్. రమేష్ గారు.
3: కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా.
0: చెప్పండి సార్.
3: మా టాపిక్ ఏమి చూమ్మా?
0: యోగా రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు యోగా చేయటం వల్ల యోగా బెనిఫిట్స్ ఏంటి?
3: అమ్మమ్మా, యోగా ఎంత మంచిదంటే అమ్మా, అసలు రోగాలు ఈ జూన్ 2021 కాకుండా ప్రతిరోజు కంపల్సరీ చేస్తేనే మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారమ్మా. ప్రాణాయామం, కపాలభాతి, శవాసనం ఎన్నో ఉన్నాయండి, ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఒక్కరోజు చేయకపోతే ఎట్లా ఉంటుందంటే ఏదో చూడగొట్టినట్టు ఉంటుంది. దాదాపు

0: నేను 12 సంవత్సరాలు కంటిన్యూ ఒక్కరోజు కూడా మానకుండా చేస్తానమ్మా నేను.
1: సూపర్ సార్, సూపర్.
0: కంటిన్యూ చేస్తాను, చేయకపోతే ఎట్లాగా ఉంటుంది అన్నమాట నాకు అది. చేసిన తర్వాత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది, ఎప్పుడు వీక్నెస్ ఉండదు. ఏ డాక్టర్ గారికి ఇప్పుడు ప్రాణాయామం కూడా చేస్తే అసలు డాక్టర్ గారికి పోయే అవసరం ఉండదమ్మా.
1: అవును సార్, యోగా వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి.
0: అవునమ్మా, చాలా మంచిదమ్మా, చేయడమే చెప్తున్నాను. దాన్ని
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే, యోగా అనేది మనకు ఒక్కసారి అలవాటైతే నెక్స్ట్ డే చేయకపోయినా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆపేసినా అదోలా ఉంటుందన్నమాట. మన ఏకాగ్రత లోపించడం, మానసిక ప్రశాంతత కోల్పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాయి కాబట్టి ఒక్కసారి యోగాని మనం అలవాటు చేసుకుంటే మన హెల్త్ అనేది బాగుంటుంది, మన ఏకాగ్రత అనేది లోపించదు, మానసికంగా ఆరోగ్యంగా చాలా ప్రశాంతంగా ఉంటాం. నాకు తెలిసి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదేమో యోగా చేయటం వల్ల. యోగా వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు ఏఎస్ రాయుడు మేడం.
1: ఏఎస్ రాయుడు గారు ఎక్కడి నుంచి?
2: మేడం కర్నూలు మేడం.
1: కర్నూలు నుంచి, చెప్పండి సార్.
2: అదే మేడం, యోగా గురించి అడిగినారు మీరు టాపిక్. మేడం, యోగా ఎక్కువ శాతము లేడీస్ ఎక్కువ చేస్తుంటారు మేడం. చేయడం అంటే వాళ్ళు ఇంట్లో పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళు తెలియకునే యోగా చేసినట్ల అన్ని పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎక్కువ చేస్తారు. మామూలుగా వచ్చేసి మేము కూడా చేస్తాము, కానీ నడకలో నడుస్తూ చేస్తుంటాం అంతే మేడం. తర్వాత వచ్చేసి మనం మెదడును కొన్ని నిమిషాలు సైలెంట్గా పెట్టమంటారు. అది ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటాం మేడం. ఆ టైంలో ఎప్పుడైనా ఆలోచన పెరిగినప్పుడు వెల్లెలకలా పండుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటే మేడం మేఘాలు కొన్ని సందేశాలు మనకు కనపడతా ఉంటాయి. అప్పుడు సైలెంట్ అయిపోతుంది మేడం మైండ్ దాదాపు 30-40 నిమిషాల పాటు సైలెంట్ అయిపోతుంది, ఏం ఆలోచనలో. అది యోగాలో ఒక ప్రక్రియ మేడం.
1: ఓకే, మీరు రెగ్యులర్ గా చేస్తుంటారా సార్?
2: తరచూ చూస్తుంటారు మేడం.
1: సూపర్ సార్.
2: మేఘాల వైపు చూస్తే ఖచ్చితంగా చేస్తుంది మేడం, మైండ్ మొత్తం ఆగిపోతుంది,
1: రిలాక్స్
2: వైపే చూడాలనిపిస్తుంటుంది.
1: ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లిజనర్స్ అయితే మనకి కాల్స్ చేస్తున్నారు. సో మళ్ళీ ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఆ సాంగ్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, విత్ యువర్ ఆచే ప్రశాంతి.

0: ఏంది బ్రో, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం ఆనందమయం. నిలయంలో సమయం 7:40:02 అవుతుంది. సో యోగా వల్ల ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే, ప్రతిరోజు యోగా చేయడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్ట్రెస్ హార్మోన్స్ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ హెల్త్ అన్నీ చాలా బాగుంటాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడంతో మనసు అనేది ఆనందంగా ఉంటుంది. మనకి ఇలాంటి పెయిన్ ఉన్నా సరే ఆ పెయిన్ కూడా తగ్గుతుంది. యోగా వల్ల బాడీలో న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ ఎండ్రోఫిన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ఫేస్ గ్లో పెరుగుతుంది, అలాగే ముఖం కూడా కాంతివంతంగా కనిపిస్తుంది. రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి. యోగా చేయటం వల్ల మనుషుల మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. ఎనర్జీ హై లెవెల్లో పెరిగి హ్యాపీగా ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుందన్నమాట. నిద్ర కూడా టైంకి మెరుగుపడుతుంది. అంటే టైంకి పడుకోవడం, మళ్ళీ టైంకి లేవాలనిపించడం, ఇదంతా యోగాలో ఒక భాగం అనే చెప్పొచ్చు. యోగా వల్ల మనసు అనేది రిలాక్స్ అవుతుంది, నిద్ర బాగా పడుతుంది. రోజుకు కనీసం ఒక 30 మినిట్స్ యోగా చేయటం ప్రయత్నించండి. మీ ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది, ఏకాగ్రతగా ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. యోగా వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి.

0: Did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచి ప్రశాంతి. మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. హలో
3: హలో
2: హలో, నమస్తే అండి.
3: నమస్కారాలండి. శ్రీనివాస్ మలక్పేట. అమ్మ
2: శ్రీనివాస్ గారు చెప్పండి సార్. చాలా రోజులు

0: తర్వాత కాల్ చేస్తున్నట్టున్నారు.
1: అవునమ్మా అవునమ్మా, సన్నిన్ తాపికుల్యమ్మా ఇప్పుడు ఉండమైనమ్మా.
0: అవునా సార్, యోగా సందర్భంగా అంటే యోగా రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు యోగా చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అడిగాను.
1: ఎస్, అయితే మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే, నేను నిన్ననే మనకు అయిపోయింది కాబట్టి 21st మా కాలనీ లోపల మా పార్క్ ఉంది, మా పార్క్ లోపల ఐ ఓన్లీ ఆర్గనైజ్ ఆల్ ది యోగా డే అనమాట. 21st జూన్ కదా, 21st జూన్ కు కంపల్సరీగా ఆర్గనైజ్ చేశాను. ఆర్గనైజ్ చేస్తే దాంట్లో నాట్ లెస్ దెన్ 80 పీపుల్ హ్యావ్ బీన్ అటెండెడ్.
0: ఓకే,
1: సో అటెండ్ చేసినప్పుడు వాళ్ళకి అందరికి మేము మా దగ్గరలోనే 200 మీటర్స్ లోపలనే మాకు యశోద హాస్పిటల్ ఉంది. నేను అందరికి ఒకటే మాట చెప్తాను, మీరందరు కనుక రోజు కనుక పార్క్ వచ్చారు యోగా చేసుకున్నారంటే, మీరు ఆ యశోద రోజు పిలుస్తారు, మేము అక్కడికి దాకా రాము, మేము ఇక్కడ దాకానే వస్తా ఉంటాము. ఇది ఒక్కటి అందరు గుర్తుపెట్టుకోండి, అందరు గుర్తుపెట్టుకొని కంపల్సరీగా వాకింగ్ అయితే అందరు ఈజీగా చేస్తారు. బట్ ది థింగ్ ఇస్ దట్ యోగా అనేది ఏదైతే మనసుకు శాంతిని ఇస్తుందో కంపల్సరీ యోగా చేయండి అని చెప్పి నేను అంటే మా ఇన్స్ట్రక్టర్ వాళ్ళందరూ చెప్తారు. ఈవెన్తో మేము కూడా ఫోర్స్ చేసి మళ్ళీ ఒకసారి వాళ్ళకి అందరికి చెప్తాము, డైలీ వాళ్ళతో యోగా చేపిస్తామని చెప్పి, అంటే కొంత లాఫింగ్ క్లాపింగ్ ఇవన్నీ డైలీ చేపిస్తుంటారు అనమాట. కాబట్టి ఇది ఇది రొటీన్ వర్క్ ఫర్ మీ, సో నేను రెగ్యులర్ గా చేపిస్తుంటాను.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ.
0: నిజంగా శ్రీనివాస్ సార్ గారు మలక్పేట నుంచి కాల్ చేస్తారు కాబట్టి, అంటే సార్ యోగా డేలో కార్యక్రమంలో నిన్న భాగం పంచుకున్నారు, అక్కడ ఉన్నటువంటి యోగా చేసే వాళ్ళకి ఏం చెప్పారంటే, మలక్పేట్ యశోద హాస్పిటల్ 200 మీటర్స్లోనే ఉంటుందంట, ఈ యోగా చేయటం వల్ల మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం యోగా చేస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా, అంటే ఏదో ఫీవర్ సీజన్ మారినప్పుడు ఏదైనా జలుబు ఇన్ఫెక్షన్ చిన్న చిన్న వాటికి వెళ్ళొచ్చు, కానీ రెగ్యులర్గా మనం యోగాని ఒక సాధనంగా మనం ప్రూవ్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటే మన హెల్త్ అనేది బాగుంటుంది. అక్కడ హాస్పిటల్ విజిట్కి వెళ్ళే బదులు ఇక్కడ యోగా చేయడానికి రండి, మీ హెల్త్ బాగుంటుంది అనే ఒక సందేశం ఏదైతే ఉందో అది చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే కాల్ చేస్తుండండి, మీ అభిప్రాయాలను సలహాలను సూచనలను నాతో షేర్ చేసుకుంటున్నాను. మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు. హలో,
2: హలో,
0: నమస్తే మేడం.
2: ప్రశాంతి గారు
0: నమస్తే మేడం.
2: నమస్తే నమస్తే, ప్రశాంతంగానే ఉన్నారు కదా?
0: చాలా ప్రశాంతంగా ఉన్నాను మేడం.
2: నా పేరు కౌసల్య, హిమాయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నా.
0: చెప్పండి మేడం.
2: ఇప్పుడు యోగా నిన్న అయింది ఇంటర్నేషనల్ డే, కాకపోతే నాదొక డౌట్.
0: చెప్పండి.
2: యోగా అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ కాలం?
0: అంటే మన ఆరోగ్యం బాగుండడం కోసం మేడం.
2: ఆరోగ్యం బాగుండటం కోసం. అదేమిటంటే టెక్నాలజీ పెరిగిపోయి అందరూ ల్యాప్టాప్ల ముందే కూర్చుని కదలకుండా వాళ్ళ కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టి జిమ్లకి దానికి పెడతారు,
0: వెళ్తారు.
2: వేళకి తిండి ఉండదు, ఒక నిమిషం వేళకి తిండి ఉండదు, నిద్ర ఉండదు. ఈ సమస్యలన్నిటికీ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి, అందుకోసం యోగాని పెట్టారు. అంతే కదా?
0: అంతే.
2: ఇప్పుడు చూడండి, ల్యాప్టాప్ల ముందు ఆఫీసుల్లో కూర్చున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, చాలా మంది అక్కడి నుంచి కూర్చున్న చోటు నుంచి కదిలే ఇది ఉండదు వాళ్ళకి, అసలు అవకాశం ఉండదు పాపం.
0: అవును.
2: అందుకని ఏమిటి వాళ్ళ నడుము పట్టేయటం, కాళ్ళు ఇవి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకని ఏమిటి యోగా చేస్తే అవన్నీ రిలాక్స్ అయ్యి మజిల్స్ అన్ని వాళ్ళు కొంచెం ఇదవుతారు, హెల్త్ బాగా అవుతుంది.
0: అవును మేడం.
2: పూర్వకాలం మరి వాళ్ళు ఇవన్నీ యోగా అనేది ఈ మధ్య వచ్చింది, కానీ పూర్వకాలం ఉందా అండి చెప్పండి మీరు.
0: అవును,
2: పూర్వకాలం ఆడవాళ్ళు నూతిలో నీళ్లు తోడేవారు, పప్పులు రుబ్బేవారు,
0: రోజంతా పనిచేసేవాళ్ళు.
2: వాషింగ్ మిషన్లు లేవు, మిక్సీలు లేవు, అంటే గ్యాస్ స్టవ్ తర్వాత తర్వాత వచ్చాయి. అంతకుముందు కుంపట్లు, కట్టెపుల్లలు వీటికి వాళ్ళకి అంటే అప్పుడు టీవీలు అవి ఏం లేవు. అందుకని ఏమిటి వాళ్ళ టైం అంతా దీంట్లో గడిచిపోయేది వాళ్ళకి అదొక ఏదైనా ఎక్సర్సైజ్. పూర్వం వాళ్ళని మీరు గమనించండి, అమ్మమ్మలు నాన్నమ్మలకు ఎప్పుడు ఏ బాధలు వచ్చేవి కాదు.
0: అవును.
2: ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఎక్సర్సైజ్ అదే. మొగాళ్ళు అంటారా, ఇంకా పొలం పనులకు వెళ్ళిపోవటం, పొద్దున్న ఏదో ఇంకా సద్దన్నం తినేయటం, పొలం పనులకు వెళ్ళటం, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి వేళకు తినడం, కాసేపు పడుకోవటం, మళ్ళీ పొలానికి వెళ్ళి పొలానికి ఎంత దూరం ఉన్నా నడిచే వెళ్ళేవారు చాలా మంది.
0: అవును.
2: అప్పట్లో వెహికల్స్ ఏమున్నాయి, పొలాల్లో వెళ్ళే ట్రాక్టర్స్ అవి ఏం లేవు కదా.
0: లేవు లేవు, సైకిల్స్ మాత్రం ఉండేవి కొంతమందికి.
2: ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి

0: వాళ్ళు చాలా మటుకు ఎక్సర్సైజ్ ఉండటం లేదు, తప్పనిసరి జాగింగ్లకి వాకింగ్లకి పెడుతున్నారు తప్ప వాళ్ళ ఆరోగ్య రీత్యా ఈ యోగా అనేది ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అయిందన్నమాట ఈ మధ్య. అది నా అభిప్రాయం.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకే థ్యాంక్ యూ అండి.
1: నిజంగా మేడం కొన్ని డిఫరెంట్గా చెప్పారు, అంటే కొన్ని పదాలు అందరూ యోగా గురించి, ఆరోగ్యం గురించి, యోగా చేస్తే ఆరోగ్యం ఎలా బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడారు కదా. కౌశల్య మేడం మాత్రం ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళను ప్రత్యేకంగా తీసుకొని చెప్తున్నారు. అంటే ఏ విధంగా అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు, అక్కడే కూర్చోవాలి, కూర్చొని మాత్రమే వర్క్ చేయాలి. వాళ్ళకు లేచి ఇంకేదైనా చేద్దాం అనడానికి కూడా టైం ఉండదు. కాబట్టి వాళ్ళు ప్రతి నిత్యం యోగా చేస్తే వాళ్ళ ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఒకే దగ్గర కూర్చొని ఉండడం, చేతులు పని చేయకపోవడం, కాళ్ళు తిమ్మిళ్ళు రావడం, అలాగే పొట్ట పెరగటం, తిన్నది సరిగ్గా అరగకపోవటం, తొందరగా ఫ్యాట్ అయిపోవటం, తొందరగా బరువు పెరిగిపోవటం, ఇలాంటివి ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళలోనే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా వారి గురించే చెప్పింది కాబట్టి మేడం. సో యోగా అనేది ప్రతి నిత్యం మనం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. ముఖ్యంగా ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా చైర్ పైన కూర్చుంటారు కాబట్టి వారు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి వారికి ఉండవు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, మీ హెల్త్ని కాపాడుకోండి, మీతో పాటు ప్రతి ఒక్కరు చేయాలని చెప్తున్నాను. కాకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ ఛాన్స్ అనేది ఉండదు. పూర్వకాలంలో నూతులు తవ్వటం, అవి రొట్టెలు చేయటం, ఇలా ఏమంటారు విసురాళ్ళతో విసరటం, ఇలాంటివన్నీ చేసేవారు కాబట్టి ఇంక ఇదే వారికి యోగా అయిపోయేది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడేంటి మనకు వాషింగ్ మిషన్లు వచ్చాయి, ఇంకా గ్రైండర్లు వచ్చాయి, మిక్సీలు వచ్చాయి, ఇంకా మనకు పని అనేది త్వరగా అయిపోతుంది, చిటికలో అయిపోతుంది. దానికోసం మనం ఎలాంటి రిస్క్ కూడా లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాం అనమాట. అప్పట్లో కట్టెలు తెచ్చుకోవటం, పొయ్యి పెట్టడం, వంట చేసుకోవటం, ఆ మసి పూసినటువంటి ఆ గిన్నెల్ని తుమ్మడం, ఇదంతా ఒక అభ్యాసంలాగా వాళ్ళకు ప్రతి నిత్యం పని పని పని ఇలా ఉంటుంది. మనకిప్పుడేంటి గ్యాస్ వచ్చేసింది, మనకు మసి లాంటిది ఎలాంటిది ఏర్పడదు కాబట్టి నార్మల్గా తోమేసుకుంటాం, అక్కడ పెట్టేసుకుంటాం అనమాట. సో పూర్వకాలానికి ఇప్పటి ఉన్నటువంటి కాలానికి చాలా మారిపోయాయి కాబట్టి మనం ఇవన్నీ గమనించుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. సో మరొక కాలర్ మనకు రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో
2: హలో
1: హలో
2: ప్రశాంతి గారు
1: చెప్పండి. మురళి గారు,
2: యాక్చువల్గా ఇప్పుడు సామాచారం లాహరి గారు కూడా ఇబ్బంది పడతారు ఇప్పుడు కౌశల్య గారు చెప్పిన దానికి. అంటే నేను ఆమె ఏమి అది అంటలేను, కాకపోతే ఏంటంటే యోగా ఇస్ యోగం అండి. యోగం అంటే మన వే ఆఫ్ లైఫ్, అది ఎంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దుకోవాలనేది ఋషులు మనకు ఇచ్చిన ఒక అమృతం లాంటి ఒక సాధన అది. ఇంకోటి ఏంటంటే మన మన శరీరంలో పుట్ట ఒక శక్తి సంచారాన్ని మనంతల మనము మన కాళ్ళు చేతులు మనం మనం చేసే ఒక యోగ ప్రక్రియల వల్ల మనం సంపాదించుకోవచ్చండి ఆ శక్తిని. ఇంకోటి మీకు తెలుసో లేదో మనం అంటే అందరికీ దానికి అవగాహన ఉంటది. ఇప్పుడు మనం ఏదన్నా వంగుతుంటే కన్ను దగ్గర ఏదన్నా మనకు ఇబ్బంది వచ్చిందంటే మన శరీరం ఇట్లా ఇమ్మీడియట్ గా వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే అది మీ శక్తి అంత దూరం మీకు అంత శక్తి ఉంటుందండి. ఒక మనిషికి మనిషికి మధ్యలో, ఇంకొక మెటల్ కి మధ్యలో కానీ, ఏదైనా ఆబ్జెక్ట్ కి మధ్యలో కానీ ఈ శరీరం లోపల అటువంటి శక్తి ఉన్నది ఒకటి. ఆ శక్తి సామాన్యమైనది కాదండి. దాన్ని ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా చాలా శక్తివంతంగా తయారు కావాలంటే దానికి ఒకటి ఒక క్రియ యోగా. అది ఏంటంటే అది చెప్పడానికి వీల్లేదండి, అంత మంచిది అది. ఇంకోటి ఏంటంటే ఇందులో త్రికోణాసన్ అనేది చేస్తే మీ ఏదైతే బ్యాక్ పెయిన్స్ ఉంటాయో అసలు తగ్గాయండి. అవి లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకు త్రికోణాసన్ గాని తారాసన్ గాని ఇటువంటివి చేస్తే, ఆ రెగ్యులర్ గా చేస్తే మనకొకటి ఉంటదండి మండలం అని, 41 డేస్ ఆ అన్ని డేస్ చేస్తే దీన్ని మనం నిర్మూలించవచ్చు. ఇటువంటి ఒక ఇబ్బందుల్ని శరీరం నుంచి వైద్యులకి వచ్చి పక్కన జరిపేయచ్చు వాటిని. మన ధ్యానంలో మన రక్త కణాలన్నీ ఒక్క దగ్గరకు చేరి ఇవి నాకు సంబంధం లేని ఒక రక్త కణాలని పెంచుకుంటాయి, అవి వైరస్ ని దాన్ని నిర్మూలించేస్తాయి. ధ్యానం లోపల మీరు కరెక్ట్ ఒక ఆఫర్

0: వరకు కూర్చుంటే మీ లోపల ఉన్న వైరస్ ని, చెడు వైరస్ ని తీసి బయట బయటకేస్తుందండి ధ్యానం లోపల. అటువంటి శక్తి ఉన్నది అదండి. మరోలా అనుకోద్దు, మరోసారి ఫోన్ చేసినందుకు
1: తప్పులేదు సార్, మీరు మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు కదా.
0: ఓకేనండి,
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక్కో దానికి ఉన్నటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో దాని గురించి చాలా క్లుప్తంగా వివరించారు మురళి గారు. నిజంగా అండి, ఒక్కో దానికి ఒక్కో రకంగా, అంటే యోగా చేసే వారికి మాత్రమే ఇవి తెలుస్తాయి, ఈ అభ్యాసాలు అనేవి. అంటే నార్మల్గా అంటే చేయని వాళ్ళకు పూర్తిగా తెలియకపోవచ్చు, కొన్ని కొన్ని తెలియచ్చు కానీ పూర్తిగా తెలియకపోవచ్చు. ఇవి ప్రతి నిత్యం చేయటం వల్ల మన హెల్త్ అనేది బాగుంటుంది అనేది చెప్పడానికి మరొకసారి మనకు కాల్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పారనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, మీ అభిప్రాయాలను, సలహాలు, సూచనలు మాతో షేర్ చేసుకోండి. ఇంతటితో హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమం అయిపోయిందనమాట. సో మనం మళ్ళీ నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్, ఆ తర్వాత తెలంగాణ షోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి.
2: బ్రో, డిడ్ యు నో దేర్ఇస్ ఎ థియేటర్ ఫెస్ట్ అట్ రవీంద్ర భారతి టునైట్?
3: What? I had no clue.
2: That's why you need Vibrant Hyderabad.
3: Vibrant Hyderabad? What's that?
2: It's the show that tells you what's happening, where it's happening and why you should be there.
3: Sounds like the ultimate city guide on radio.
2: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
3: Catch the vibe.
2: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
4: FM Rainbow 101.9.
5: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇప్పుడు పీసీ రిలేలో న్యూస్ హెడ్లైన్స్ వింటారు, ఆ తర్వాత తెలంగాణ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం.
6: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జూలై 31 నాటికి ఎన్నికల జాబితాను ముద్రిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. సెప్టెంబర్ 20 వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 1 తేదీన ఓటర్ల తుది జాబితా ముద్రిస్తామన్నారు. సర్ కింద దాదాపు 22 లక్షల ఓటర్లకు పైగా మ్యాపింగ్ పూర్తయిందని ప్రకటించారు. బాల్కా సుమన్ను కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించకపోవడంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. బాల్కా సుమన్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని, 4 రోజుల కస్టడీకి ఇవ్వాలని పీపీ పల్లె నాగేశ్వరరావు వాదించారు. దీనిపై ఎల్లుండి న్యాయస్థానం తీర్పు వెల్లడిస్తుంది. నాంపల్లి కోర్టు విచారణ కల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యారు. సంధ్యా థియేటర్ కేసు విచారణ కోసం షూటింగ్ ఉన్నందువల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు కోర్టు అనుమతించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. ఈ కేసు విచారణను కోర్టు 6 జూలైకి వాయిదా వేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో డీటీఓ వెంకన్న మృతి కారణమైన రోడ్డు ప్రమాదం ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రవాణా కమిషనర్ కార్యాలయంలోని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం చంద్రశేఖర్ గౌడ్ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శివసేన యూబీటీ పార్టీకి చెందిన 6 తిరుగుబాటు ఎంపీలు అధికారికంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దక్షిణ ముంబైలోని వైబీ చివాన్ సెంటర్లో ఏక్నాథ్ షిండే సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14 విద్యార్థులు మృతి చెందగా మరికొందరు గాయాలతో చికిత్స పొందుతున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

వచ్చిందని, పదవిలో ఉన్నంతకాలం విలువలకు కట్టుబడి పనిచేశానని ఆయన చెప్పారు. టీజీ20 లీగ్ 2026లో భాగంగా నల్గొండ నైట్స్తో జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల లక్ష్యానికి 189 పరుగులు చేసింది. ఈ టార్గెట్ను రంగారెడ్డి జట్టు 16.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తల్లో.

0: Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. మనమున్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం గురించి మనం మాట్లాడుకుందాం. సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తర్వాత మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. మనమున్నాం తెలంగాణలో. తెలంగాణలో జరిగేటువంటి ప్రత్యేకమైనది మాట్లాడుకోవాలి కదా. ప్రజెంట్ అయితే తెలంగాణ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా మనకు TG20 లీగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. TG20 తెలంగాణ లీగ్ అనేది తెలంగాణలో తొలిసారిగా నిర్వహిస్తున్నటువంటి ఫ్రాంచైజీ ఆధారిత T20 క్రికెట్ టోర్నమెంట్. దీనిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. ఈ టోర్నమెంట్ వివరాలు ఎలా ఉన్నాయి అంటే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులుగా పనిచేస్తున్నారు. ఈ సీజన్ వచ్చేసి 2026లో జూన్ 20-21 తేదీలో ప్రారంభమైందనమాట. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడుందంటే జూలై 11, 2026లో ఉంది అనమాట. మొత్తం 32 మ్యాచ్లు, రౌండ్ రాబిన్ ప్లేఆఫ్స్ ఫార్మాట్లు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో TG20 లీగ్లో పాల్గొంటున్న 8 జట్లు ఉన్నాయన్నమాట. అవి 8 జట్లు ఏంటి అంటే, హైదరాబాద్ నుంచి ఈ ఛాంపియన్స్, రంగారెడ్డి నుంచి రంగారెడ్డి రైజర్స్, వరంగల్ నుంచి వరంగల్ వారియర్స్, మెదక్ నుంచి మెదక్ ఫాల్కాన్స్, నల్గొండ నుంచి నల్గొండ నైట్స్, కరీంనగర్ నుంచి కరీంనగర్ డైమండ్స్, పాలమూరు నుంచి పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం నుంచి ఖమ్మం యాక్సెస్. ఇందులో కొంతమంది ప్రముఖ ఆటగాళ్ళు కూడా ఉన్నారు. వారెవరంటే, తిలక్ వర్మ మెదక్ ఫాల్కాన్స్ నుంచి, మహమ్మద్ సిరాజ్ వరంగల్ వారియర్స్ నుంచి కూడా ఆడుతున్నారన్నమాట. జూన్ 7, 2026 ప్రతి జట్టుకు కొన్ని లక్షల ప్యాచ్ ఇవ్వాలన్నట్టుగా HCA రిజిస్టర్ ఆటగాళ్ళు కూడా పాల్గొన్నారన్నమాట. మనం

0: టీజీ20 మ్యాచ్లను టెలివిజన్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రసారం చేసే ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ప్రణాళికలో మనం చూడొచ్చు అన్నమాట. అధికారిక షెడ్యూల్లో అండ్ ప్రసార వివరాలను హెచ్సి అనేది ప్రకటిస్తుందన్నమాట. టీజీ20 ముఖ్య ఉద్దేశం ఏంటిది అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 101.9 MHz విత్ యువర్స్ ఆర్జే ప్రశాంత్.
1: నాకు రాదు పో.
2: నీకు వస్తుంది పో.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. TG20 బెటర్గా ఏం ఆలోచిస్తుంది, ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనంటే తెలంగాణ యువ క్రికెటర్లకు అవకాశాలను కల్పిస్తుంది, గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీస్తుంది, భవిష్యత్తులో ఐపీఎల్ అలాగే భారత జట్టుకు ఆటగాళ్లను కూడా తయారు చేయడంలో TG20 లీగ్ అనేక పాత్రల్ని పోషిస్తుందన్నమాట. అలాగే TG20 లీగ్ నటుడు విజయ్ దేవరకొండ కూడా సానుకూల స్పందన వ్యక్తం చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణ యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించే ఈ లీగ్కు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ లీగ్ ద్వారా తెలంగాణలోని యువ ప్రతిభకు ఒక వేదిక లభిస్తుందని, రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్లుగా మద్దతు తెలిపినట్లు చెబుతున్నారన్నమాట. ఇదన్నమాట, సో మన TG20 తెలంగాణలో ప్రారంభించడం, తెలంగాణలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు కానివ్వండి, క్రికెట్ అంటే పిచ్చి ఉన్నవాళ్ళు ఉంటారు కదా, ఇష్టం ఉన్నవాళ్ళు, అలాంటి వారికి ఒక ఐపీఎల్లో ఒక భారత స్థాయికి ఒక అవకాశాన్ని కల్పించడానికి ఈ TG20 లీగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ప్రతిరోజు నిన్ననే జూన్ 21కి స్టార్ట్ అయిపోయింది, జూలై వరకు ఈ TG20 అనేది కొనసాగుతుందన్నమాట. ఇక్కడ టికెట్ కూడా వచ్చేసి 49 రూపాయలే ఉంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళేసి, అంటే ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళేసి అక్కడ ఆ క్రికెటర్లను ఆస్వాదించడం, మన జిల్లాకి మనం సపోర్ట్ చేయడం, మన జిల్లా నుంచి కూడా ఒక ఐపీఎల్లో భారత స్థాయిలో క్రికెట్ ఆడే వాళ్ళని చూసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. ఈ అవకాశాన్ని మనకు నటుడు విజయ్ దేవరకొండ కల్పించారనమాట. సో ఇలాంటి అవకాశాన్ని, మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్క క్రికెటర్ ఎవరికైతే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్, బెస్ట్ ఆఫ్ లక్. ఇదంటూ వాళ్ళ లైఫ్ టర్న్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షను, బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. సో ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ TG20 లీగ్లో కార్యక్రమంలో పాల్గొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఆడేసి, ఈ క్రికెట్లో ఆడేసి, అలాగే మీరు కూడా గొప్ప స్థాయికి వెళ్ళాలి, అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, ఐపీఎల్లో ఆడాలి, అలాగే భారత స్థాయి నుంచి ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆర్జే ప్రశాంతి.

0: just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్చే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం ఆనందమయం. నిలయంలో సమయం 8:42:59 అవుతుంది. ఇవాళ జూన్ 22 ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అంటే ప్రపంచ వర్షారణ్య దినోత్సవం అన్నమాట. ప్రకృతి పరిరక్షణలో వర్ష అరణ్యాల ప్రాముఖ్యతను గుర్తు చేయటానికి ఈ రోజును జరుపుకుంటారు. అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించటమే దీని లక్ష్యం అన్నమాట. అలాగే ప్రపంచ యోగా దినోత్సవం అనంతరం ఆరోగ్య అవగాహన అనేది జూన్ 22 జరుపుకుంటారు. జూన్ 21 యోగా దినోత్సవం అనంతరం మళ్ళీ నెక్స్ట్ డే ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిపై అనేక కార్యక్రమాలు జరుగుతాయన్నమాట. చరిత్రలో ఈ రోజుకున్నటువంటి గుర్తింపు ఏంటంటే 1941 జర్మనీ సోవియట్ యూనియన్పై దాడి ప్రారంభించడానికి ముందు యుద్ధ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. 1990 భారతదేశంలో పలు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ తేదీనే నిర్వహించబడ్డాయన్నమాట. ఇవాళ జన్మించినటువంటి ప్రముఖులు ఎవరెవరంటే 1953 ప్రముఖ అమెరికన్ గాయని సైండీ లాక్వర్, 1949 ప్రపంచ ప్రఖ్యాత నటి మెర్క్వెల్ స్ట్రిప్ అనే వ్యక్తులు జన్మించారన్నమాట. ప్రకృతిని కాపాడితే భవిష్యత్తు భద్రమవుతుంది, ప్రతి చెట్టు ప్రతి అడవి మన జీవితానికి ఆధారం అవుతుందనేది ప్రపంచ వర్షారణ్య దినోత్సవం సందర్భంగా మనకు ప్రత్యేకంగా చెప్పబడుతుందన్నమాట. ఈ ప్రకృతిని మనం కాపాడితేనే భవిష్యత్ అనేది మనకు భద్రంగా ఉంటుంది. అలాగే ప్రతి చెట్టు ప్రతి అడవి మన జీవితానికి ఆధారం. ఇవి ఆధారం చేసుకుంటేనే మనకు ఫ్యూచర్ అనేది ఉంటుంది, మన బ్రతుకు అనేది బాగుపడుతుంది అని చెప్పడానికి ప్రపంచ వర్షారణ్య దినోత్సవం సందర్భంగా మనకు ప్రత్యేకంగా ప్రకృతి తెలియజేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి.

0: Bro, did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి. అందరి కోసం పరుగులు పెడుతూ మన కోసం ఆగటం మర్చిపోయాం. సంతోషం కంటే ప్రశాంతతే ఎక్కువ అనిపిస్తుంది ఒకసారి ఆలోచిస్తే. ఎందుకంటే జీవితంలో ఎన్ని సంపాదించినా మనశ్శాంతిని కోల్పోతే లాస్ట్కి మిగిలేది అలసటే. కాబట్టి ఈ అలసటను ఆపేసి ఎంత సంపాదించినా ఆ మనశ్శాంతిని కొని తెచ్చుకోలేం. కాబట్టి ఆ సంపాదన మీద దృష్టి కన్నా మనశ్శాంతి మీద దృష్టి పెట్టి అందరి కోసం పరుగులు పెడుతూ మన కోసం ఆగిపోతున్నాం కదా. సో అదంతా ఆలోచించుకుంటూ మనం హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నామా, టైంకి తింటున్నామా, టైంకి పడుకుంటున్నామా, సంపాదిస్తున్నామా, ఇంతవరకు ఉండాలి కానీ అతిగా ఆలోచిస్తూ అందరి కోసం పరుగులు పెడుతూ మనం ఇబ్బందుల్లో పడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో. సో ఇవన్నీ ఆపేసి మానసిక ప్రశాంతంగా ఉండడం కోసం మీరు ప్రయత్నించండి. చాలా బాగుంటుంది, మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఎన్ని సంపాదించినా మనకు ఆత్మ, మన మైండ్ అనేది రిలాక్స్ ఉండాలి, అలాగే ప్రశాంతత కూడా ఉండాలి. కాబట్టి వీటి గురించి ఆలోచించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్జీ ప్రశాంతి. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. సో ఆలస్యం చేయకుండా జాక్ టాక్స్ మాట్లాడేసుకుందాం. నిలయంలో సమయం 9:03:45 అవుతుంది. నేటి యువతీ యువకుల పెళ్లి పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. 30 ఏళ్ళు దాటినా కూడా పెళ్ళి అవ్వటం లేదు. ఎందుకు? దేవుడు కారణం కాదు, జాతకం కారణం కాదు, సమాజం కారణం కాదు. కారణం చాలాసార్లు మన అత్యాశలు, అహంకారాలు, అవాస్తవ అంచనాలు మాత్రమే ఇవి కారణాలు అవుతాయి. అబ్బాయిల కోరికలు ఎలా ఉన్నాయంటే, అమ్మాయి అందంగా ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి, పెద్ద చదువులు చదవాలి, లక్షల కట్నం తీసుకురావాలి, బంగారం ఆస్తులు ఉండాలి, మంచి సంబంధాలు వదులుకున్నానేమో అన్నట్టుగా అమ్మాయిల కోరికలు కూడా ఉంటాయి. అబ్బాయిలకేమో ఇలా ఉన్నాయి కదా, అమ్మాయిల కోరికలు కూడా ఇలాగే ఉంటాయి. అబ్బాయిలు అందంగా ఉండాలి, నెలకు లక్షలు సంపాదించాలి, పెద్ద ఆస్తులు ఉండాలి, అత్తమామలతో ఉండకూడదు, పెళ్ళైన వెంటనే వేరు కాపురం పెట్టాలి అన్నట్టుగా ఉన్నాయన్నమాట. అబ్బాయిల కోరికలు అలాగే ఉన్నాయి, అమ్మాయిల కోరికలు కూడా అలాగే ఉన్నాయన్నమాట. మరి పర్ఫెక్ట్ మనిషికి మనిషికి మ్యాచ్ అవుతుందా అంటే అలా ఎవ్వరూ ఉండరన్నమాట. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఇలా ఒకరికొకరికుంటే నిజంగానే ఎప్పటికీ పెళ్ళి అవ్వదన్నమాట. సో ఈ రూల్స్ అన్నీ వదిలేసి మంచిగా ఏదైనా తక్కువన్నా సరే అబ్బాయి మంచోడని తెలిస్తే, అమ్మాయి మంచిదని తెలిస్తే పెళ్ళి చేసుకోవడంలో తప్పు లేదు. ఈ విషయం గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్జీ ప్రశాంతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం ఆనందమయం రంగులమయం. నిలయంలో సమయం 9:17

సమయంలో అవుతుంది. అయితే నేటి యువతి యువకులు పెళ్ళి గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఒకరికి మించిన ఒకరు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా పెట్టుకుంటున్నారు. ఎక్కువగా ప్యాకేజ్ను చూసుకుంటున్నారు. అది ఒక భ్రమ అని చెప్పొచ్చు. మంచి మనసు, పరస్పర గౌరవం, అర్థం చేసుకున్న గుణమే నిజమైన సంపద. నేను ఎక్కువగా ఆశించానేమో, అత్యాశలు పెంచుకుంటూ పోతే అందం కోసం, ఆస్తి కోసం, కట్నం కోసం, భారీ శాలరీల కోసం చివరికి జీవిత భాగస్వామి దొరకడమే కష్టమవుతుంది. మనిషిని మనిషిగా చూడండి, మనసును ప్రేమించండి, జీవితం అందంగా ఉంటుంది. అంతేకాని ఈ ప్యాకేజ్లను, అమ్మాయి బాగుండాలి, అందంగా ఉండాలి, అబ్బాయి బాగుండాలి, అందంగా ఉండాలి, నాకు మించినటువంటి జీతం సంపాదించాలి, ఇలాంటివన్నీ పెట్టుకుంటూ పోతే మనకి ఎప్పటికీ పెళ్ళి అనేది అవ్వదు. అందుకే ఈ జనరేషన్లో ఉన్నటువంటి యూత్ ఐడియాస్, ఆలోచనలు ఇలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించి, ఎదుటి వ్యక్తి అభిప్రాయం ఎలా ఉంటుంది, వారి స్వభావం ఎలాంటిది, వారి గుణగణాలు ఎలాంటివి, అవి మాత్రమే ఆలోచించండి. బ్రతకడానికి జీతాలు కావాలి, కాకపోతే ఆ జీతాలే ముఖ్యం అనుకుంటూ పోతే మనకి తర్వాత ఏజ్ దాటిపోవటం, తర్వాత సంతానంలో వైఫల్యాలు రావటం, అనేక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కరెక్ట్ ఏజ్లోనే మ్యారేజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో అందరూ కలిసి ఉండాలనే ఒక ఉద్దేశంతో, హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ను లీడ్ చేయాలనే ఉద్దేశంతో ఇలా ముందుకెళ్ళాలి తప్ప, ఎలాంటి నెగిటివిటీస్, నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయాలి. ఒకరికొకరు పరస్పర భావాలు, మనసును, జీవిత భాగస్వామి లక్షణాలు ఇవన్నీ చూసుకుంటూ పోతే ఆ లైఫ్, వారిద్దరి లైఫ్ చాలా అందంగా ఉంటుందన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, FM Rainbow 101.9 MHz, విత్ యువర్ ఆర్జే ప్రశాంతి.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆర్జే ప్రశాంతి. సో నేను బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. ఈ వర్షాకాలంలో అందరూ జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు. వర్షం వచ్చినా రాకపోయినా ఇది వర్షాకాలం కాబట్టి గొడుగు ఖచ్చితంగా తీసుకెళ్ళండి, ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో చిన్నపిల్లల్ని వృద్ధులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. సైనింగ్ ఆఫ్ టుడే, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆర్జే ప్రశాంతి.